ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూలై నెల 14వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో సామాజిక బాధ్యత అంశం గురించి చేరువేళ భార్గవశర్మ గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో కేశవతీర్థస్వామి రచనలు, 6:30 పొలం పనులు కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారు అందించే వివరాలుంటాయి. ఉదయం 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో కురిక్యాల శాసనం కొత్త వెలుగులు ఈ అంశం గురించి ఆచార్య సంగనభట్ల నరసయ్య గారి ప్రసంగం ఉంటుంది. అలాగే ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో ప్రోస్టేట్ సమస్య ఆయుర్వేద చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గాత్రం ప్రసారం అవుతుంది. ఈరోజు ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో టి అవ్యయ్ శ్రీహరి గారి తబలా వాద్యం ఉంటుంది.

జప్తాళ్లో 11:30 సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీ యాకూబ్ అలీ గారి హార్మోనియం, వాద్య సహకారం తబ్లా మీద శ్రీ అమిత్ భూషణ్ గారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, నిర్వహణ శ్రీ విద్యా చిత్త గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం, పక్కి చంద్రకళ గారితో పరిచయం ఉంటుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ కచ్చు అంజయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు వివరాలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధుల నివారణ గురించి పశువైద్య కళాశాల రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్యగారి ప్రసంగం ఉంటుంది. 7:45 ఈరోజు రాత్రి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో పిఎం సూర్య ఘర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమగారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్ గారు. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారి గానం వింటారు. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ ఇంకా మంథన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో హరికథా కాలక్షేపం ఉంటుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: vessel. Six persons are still missing. The bodies have been brought to Sitarampur in South 24 Parganas district and kept at Katapukur Morgue for identification. Blood samples have been collected from family members for DNA matching. State Fisheries Minister Rajesh Mathur said the state government stands with the bereaved families and assured that the bodies will be handed over after DNA identification and completion of legal formalities. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the tragedy. They conveyed condolences to the families of the deceased and wished a speedy recovery to those injured. The Prime Minister has announced an extra of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased and 50,000 rupees for the injured. India has officially launched its campaign for election as a non-permanent member of the United Nations Security Council, UNSC, for the 2028-29 term. Launching India's candidature at the UN headquarters in New York, External Affairs Minister Dr. S. Jaishankar said the world is facing growing conflict and instability, making the role of the United Nations more critical than ever. He unveiled India's Shanti Vision, securing holistic advancement through norms, trust and integrity as the country's guiding approach to promoting global peace, security and equitable development. Highlighting India's credentials, Dr. Jaishankar said India has contributed nearly 3 lakh personnel to about 50 UN peacekeeping missions since the organization's inception and currently has over 4,300 personnel serving in 10 UN peacekeeping missions. U.S. President Donald Trump has announced that the United States will reinstate a blockade on Iranian shipping in the Strait of Hormuz and impose a 20% charge on cargo transiting the strategic waterway to cover the cost of maritime security. In a post on Truth Social, President Trump said the blockade would apply only to Iranian ships and vessels trading with Iran. Indian men's cricket team will take on host England in the first one-day international of a three-match series at Edgbaston in Birmingham today. The match will begin at 3:30 p.m. Indian time. Veterans Virat Kohli and Rohit Sharma return to strengthen the Indian squad, while pace spearhead Jasprit Bumrah also makes his comeback. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ఈనాటి కార్యక్రమంలో సామాజిక బాధ్యత ఈ అంశం గురించి చేరువేల భార్గవ శర్మ గారి ప్రసంగం విందాం. మొదటి భాగం
2: సామాజిక బాధ్యత. ప్రతి మానవుడికి తన కుటుంబం సుభిక్షంగా ఉండాలనుకునే బాధ్యత ఎలాంటిదో అదేవిధంగా సమాజం శాంతియుతంగా ఉంచే బాధ్యత కూడా ఉన్నది. అదే సామాజిక బాధ్యత. తాను తన ఇంట్లో ప్రవర్తించినట్లు సమాజంలో ప్రవర్తించకూడదు. సమాజపు కట్టుబాట్లను తెలుసుకొని సమాజంలో ప్రవర్తించడమే సామాజిక బాధ్యత. తనకు వాక్ స్వాతంత్రం ఉన్నదని నడి రోడ్డు మీద మైకు పెట్టుకొని పెద్దగా మాట్లాడకూడదు. అదే సమాజ శాంతికి భంగం కలగకుండా చేస్తుంది. అదే ఏదైనా సామాజిక ప్రయోజనకర సమావేశం తలపెట్టితే అప్పుడు మైకులో తన అభిప్రాయాలను సమాజ శ్రేయస్సు కోసం పెద్దగా మైకులో తెలియచేయవచ్చు. కానీ మైకు నడి రోడ్డులో పెట్టుకోవటానికి పోలీసు శాఖ వారి అనుమతి తీసుకోవటం కూడా సామాజిక బాధ్యతే అవుతుంది. తన ఇంట్లోని వ్యర్థ జలాన్ని, అదేవిధంగా వ్యర్థ పదార్థాలను రహదారుల మీదకు పంపకూడదు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాలలో వ్యర్థాలను వేయటం మరియు మురుకు కాలువలలో వ్యర్థ జలాన్ని పంపవచ్చు. అంటే తనకు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను తెలుసుకొని వాటిని తగు విధంగా ఉపయోగించుకోవాల్సి ఉంది అన్నమాట. ఈ రోజుల్లో సామాజిక బాధ్యత రాహిత్యం ఇటు చిన్నవారిలోనూ అటు పెద్దవారిలోనూ మనం చూస్తున్నాము. దానికి కారణం అనేకం. ఒకటి, నాకేమీ కాదు, నేను ఒక హోదాలో ఉన్నాను, పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక రాజకీయ నాయకుడిని, నన్నెవరూ ఏమీ అనలేరు అని ఇలాంటి చాలా కారణాల వల్ల సమాజంలో పెద్ద పెద్దవారు కూడా వారి బాధ్యతను విస్మరిస్తున్నారు. ఇక వారి సంతానం సామాజిక స్పృహ కోల్పోయి సమాజంలో మితిమీ

0: విసిరిన గర్వంతో, బాధ్యతారాహిత్యంతో అనేకమైనటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. వారు సమాజానికి ఒక ఆటంకంగా తయారవుతున్నారన్నది నిజం. ఇటువంటి ప్రవర్తనలు కొన్ని పరిశీలిద్దాం. మనం తరచూ చాలా చోట్ల చూస్తూ ఉంటాం రాంగ్ రూటు ప్రయాణం. ట్రాఫిక్ వెళ్లవలసిన మార్గానికి వ్యతిరేకంగా తమ మోటారు సైకిలు, కారు లేక బస్సు నడుపుకుంటూ చాలామంది వెళ్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాలలో మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి మోటారు సైకిల్ మీద ముగ్గురు లేక నలుగురు కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డ్రైవ్ చేస్తున్న అతను హెల్మెట్ ధరించకుండా ఉండటమే కాకుండా సెల్ఫోన్లో మాట్లాడుతూ రాంగ్ రూటులో ప్రయాణం చేయటం, అది ఎంత ప్రమాదకరమో మనం వేరే చెప్పనవసరం లేదు. సెల్ఫోన్తో మాట్లాడుతూ ఉన్నందువల్ల తన మనస్సు ఫోన్ మీద ఉంటుంది. ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియదు. ఎదురుగా వచ్చేవారు తాను సరైన మార్గంలో వస్తున్నందువలన కొంత వేగంగా కూడా రావచ్చు. ఇంకా వాహన సామర్థ్యానికి మించి మనుషులు కూర్చున్నందువల్ల బ్రేకులు సమయానికి పడవచ్చు లేక పడకపోవచ్చు, బ్యాలెన్స్ నిలబడలేకపోవచ్చు. హెల్మెట్ ధరించినందువల్ల కింద పడితే తలకు గాయం కావచ్చు. ఇట్లా ఇన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తనకు తానే కల్పించుకొని వెళ్లేవారిని ఏమని అనాలి? ప్రతి వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా చట్టాలను చేస్తూ ఉంటుంది. వాటిని లా ఆఫ్ ద ల్యాండ్ అంటే దేశీయ చట్టాలు లేక దేశీయ చట్టం అని అనవచ్చు. అంటే ఒక దేశంలోని చట్టం ఇంకొక దేశంలో సాధారణంగా వర్తించదు. రెండు దేశాలలో ఒకే విధమైన చట్టాలు ఉంటే మాత్రమే వర్తిస్తాయి. ఈ విధంగా ప్రతి దేశం కొన్ని చట్టాలను ఆ దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. వాటిని తెలుసుకొని ఆచరించటం ఆ దేశ ప్రజల సామాజిక బాధ్యత.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో సామాజిక బాధ్యత ఈ అంశం గురించి చేరువేల భార్గవశర్మ గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. పలుకులో పరవశం, పాటలో పరిమళం, ప్రతి ప్రసారంలో ప్రజాహితం. తరాలు మారినా తేజం మారదు, కాలం గడిచినా కీర్తి చెదరదు. ప్రతి హృదయంలో నిత్యం మారుమోగుతుంది, అదే ఆ మధురనాదమే ఆకాశవాణి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గాత్రం ప్రసారం అవుతుంది. ఈరోజు ఉదయం 8:30

0: 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో టి అవ్యయ్ శ్రీహరి గారి తబలా వాద్యం ప్రసారమవుతుంది. జప్తాళ్ళు. ఈరోజు ఉదయం 11:30 సుగం సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీ యాకూబ్ అలీ గారి హార్మోనియం ప్రసారమవుతుంది. వాద్య సహకారం అందిస్తారు తబలా మీద శ్రీ అమిత్ భూషణ్ గారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఈనాటి కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారు అందించే వివరాలు విందాం.
1: నమస్కారం రైతు మిత్రులందరికీ. నా పేరు డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్ నుండి వచ్చాను. ఈరోజు మనం పెరటికోళ్ల పెంపకం గురించి, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ కుటుంబ పోషణకి మరియు రైతుకి మరియు మహిళలకి సప్లిమెంటరీ ఆదాయం గురించి, అదనపు ఆదాయం గురించి తెలుసుకుందాము. ఈరోజు మనం పెరటికోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. గ్రామీణ కుటుంబాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని అందించే వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో పెరటికోళ్ల పెంపకం ముఖ్యమైనది. ఇది కుటుంబానికి నాణ్యమైన గుడ్డు మాంసం అందించడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా కల్పిస్తుంది. మహిళలు, యువత, చిన్న రైతులు సులభంగా చేపట్టగల ఉపాధి మార్గం. సో మనం పెరటికోళ్ళని అసలు ఎందుకు పెంచాలి? పెరటికోళ్ల పెంపకం యొక్క విశిష్టత ఏంటి? ఇంటి ఆవరణంలో లేదా పొలాల వద్ద సహజ వాతావరణంలో కోళ్ళని పెంచడాన్ని పెరటికోళ్ల పెంపకం అంటారు. ఈ కోళ్ళు పగలు బయట తిరుగుతూ పురుగులు, గింజలు, గడ్డి విత్తనాలు తింటాయి. సాయంత్రం కొద్దిపాటి అదనపు దాణా అందిస్తే మంచి ఉత్పత్తి పొందవచ్చు. పెరటికోళ్ల పెంపకం వల్ల ప్రయోజనాలు: తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, కుటుంబానికి తాజా గుడ్లు మాంసం లభిస్తాయి, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయి, పిల్లల్లో పోషకాహార లోపాలని తగ్గించవచ్చు, కోళ్ల విసర్జనలు మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.

సహాయపడతాయి. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా కూడా పొందవచ్చు. అయితే ఈ పెరటి కోళ్ల పెంపకానికి అనువైన జాతులు ఏంటి? సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, నాటు కోళ్లకి చాలా ఎక్కువ డిమాండ్ అనేది మనం గమనించవచ్చు. సో మనకి కోళ్ల జాతులను గనక చూస్తే, నాటు కోళ్ళు అనేవి, వీటిని దేశీవాళి కోళ్లు ఏవైతే, ఇవి మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. ఈ కోళ్ల లోపల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నా కూడా వీటి యొక్క ఉత్పాదన అనేది చాలా తక్కువ. అయితే వీటి ద్వారా రైతులు అధిక ఆదాయం పొందలేకపోతున్నారు. కాబట్టి మన దగ్గర కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రకాల జాతులని అభివృద్ధి చేశారు. దాంట్లో వచ్చేసి మనకి పివి నరసరావు వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్ రాజశ్రీ, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్స్ వనరాజ, శ్రీనిధి, గ్రామప్రియ, కృషి బ్రో, వనశ్రీ లాంటివి. సో ఇవే కాకుండా దేశీయ కోళ్లుగా ఎక్కువ ప్రాచుర్యం పొందినవి అసీల్, కడక్నాథ్, గాగస్, నికోబారి లాంటివి. సో ఈ కోళ్ల ద్వారా ఈ కోళ్లని ఏవైనా, అంటే ఈ కోళ్లు మనకి గ్రామీణ ప్రాంతం లోపల సులభంగా పెంచుకోవచ్చు. ఇవి అక్కడ ఉన్న వాతావరణానికి సరిగా అడ్జస్ట్ అవుతాయి. సో దీంట్లో లోపల మనము ఎలా వీటిని నిర్వహణ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనం చూసినట్టయితే మొదట 6 వారాలు అనేది కోడిపిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ టైం లోపల మనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో గుడ్డు నుంచి బయటికి వచ్చిన తర్వాత తక్షణమే ఈ పక్షులకి బ్రూడింగ్ అనేది అవసరం. సో సమతుల్య ఆహారం మరియు పరాన్న జీవుల నుండి రక్షణ అందించడానికి కోడిపిల్లలు ఉంచే ప్రదేశం నందు నాణ్యమైన వరి పొట్టు, లేకపోతే రంపపు దుమ్ము, లేదా 2 నుండి 3 అంగుళాల మందం గల శుభ్రమైన ఇసుకను నేలపైన పరచాలి. దీనిపైన పాత వార్తాపత్రికలను విస్తరించి పరచాలి. కోడిపిల్లలకు బ్రూడింగ్ గాడ్ మరియు వేడిని తప్పనిసరిగా అందించాలి. షెడ్లలో ప్రత్యామ్నాయంగా ఫీడర్లను మరియు డ్రింకర్లను ఏర్పాటు చేసుకోవాలి. సో దానాకి మనము, మనకి వీలైతే వాణిజ్యపరంగా లభించే దానాన్ని మనం తీసుకోవచ్చు, లేకపోతే స్థానికంగా లభించే దాన పదార్థాల ప్రకారము మనము ఆహారాన్ని, దానాన్ని తయారు చేసుకోవచ్చు. సో దానాన్ని తయారు చేసుకోవడం లోపల మనము ఒక 100 భాగాలుగా అనుకుంటే 50 భాగాలు మొక్కజొన్న లేదా మినుములు లేదా జొన్న లేదా రాగి నూకలు మొదలైనవి తీసుకోవచ్చు. 20 భాగాలు వరి ఊక, గోధుమ రవ్వ, నూనె తీసిన బియ్యం ఊక మొదలైనవి తీసుకోవచ్చు. 28 భాగాలు సోయాబీన్ లేదా వేరుశనగ దాన, పొద్దుతిరుగుడు దాన, నువ్వుల కేక్ అలాంటివి తీసుకోవచ్చు. 2 భాగాలు విటమిన్లు మరియు మినరల్ మిశ్రమం లాంటివి తీసుకోవచ్చు. సో ఇలా 6 వారాల పాటు మనము కోడి పిల్లలని సరైన బ్రూడింగ్, సరైన దాన ఇచ్చి పెంచుకున్న తర్వాత వాటి ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని రకాల టీకాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనము 1వ రోజు మ్యారిక్స్ వ్యాధికి సంబంధించిన టీకాని, 5 నుంచి 7 రోజులకి న్యూకాజిల్ డిసీజ్ కి సంబంధించిన, దీన్ని కుక్కర్ వ్యాధి అంటారు, దీనికి సంబంధించిన టీకాని, తర్వాత మళ్లీ 28వ రోజు దానికి సంబంధించిన బూస్టర్ డోస్ ని, 6వ వారము ఫౌల్ పాక్స్ కి సంబంధించిన టీకాని, 9వ వారము కుక్కర వ్యాధికి సంబంధించిన R2B అనే టీకాని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకొకసారి ఎండి లసోటా మరియు ఫౌల్ పాక్స్, అంటే మసూజికి సంబంధించిన టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి కోడిపిల్లలు 6 వారాలు దాటిన తర్వాత మనం వాటిని 6 బయట వదిలివేయచ్చు. వీటికి రాత్రి పూట ఆశ్రయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 6 వారాల వయసులో కోళ్లు 650 నుంచి 750 గ్రాముల శరీర బరువును పొందుతాయి, అందుబాటులో ఉన్న ప్రాంతం మరియు సహజమైన దానా ఆధారంగా 10 నుంచి 20 కోళ్లని పెరటి పెంపకంలో పెంచుకోవచ్చు. పరాన్న జీవుల నుండి రక్షించడానికి కోళ్లను రాత్రి ఆశ్రయంలో ఉంచాలి. సాయంత్రము 20 నుంచి 30 గ్రాముల ధాన్యాన్ని అందించాలి. సో ఇలా మనం సాయంత్రం పూట వాటికి ధాన్యాన్ని అందిస్తే కోళ్లు కరెక్ట్ గా సాయంత్రం కాగానే అవి గూడికి చేరుకోవడం అలవాటు చేసుకుంటాయి. రాత్రి ఆశ్రయం నుండి కోళ్లను విడిచిపెట్టే ముందు ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని మనము సులభంగా పెరటి కోళ్లని పెంచుకోవచ్చు. సులభంగా పెరటి కోళ్లని పెంచుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు పోషకాహారాన్ని కూడా పొందవచ్చు. ఒకసారి పెరటి కోళ్లను పెంచుకోవడం స్టార్ట్ చేస్తే దాంతో వచ్చిన అనుభవంతో రైతులు అక్కడ ఉన్న మార్కెట్ డిమాండ్ ని బట్టి దాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు, లేకపోతే దీన్నే ఉపాధి మార్గంగా తీసుకోవచ్చు.

ఈనాటి పొలం పొలన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమంలో అగ్రికల్చర్ ఇన్కమ్ కామర్స్ మీద అంశం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు వివరాలు ఈ అంశం.

ఈరోజు రాత్రి 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధుల నివారణ గురించి పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం ఉంటుంది. ఈనాటి కార్యక్రమం 7:15 ఇల్లు వాకిలిలో.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వార్తల వివరాలు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తయినాయి.

0: 24% పనులు పూర్తి చేస్తే ఈ రెండేళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
1: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్దరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్టంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా పరిశీలించవచ్చు. కాగా

వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు

0: నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరి యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. వియత్నాం దేశస్య ఫుక్వోక్ ద్వీపస్య సమీపే జాతాయాం స్పీడ్ బోట్ ఇత్యతస్యాం దుర్ఘటనాయాం దివంగతానాం 15 భారతీయ పర్యటకానాం పార్థివావశేషాః స్వదేశం ప్రత్యనీతాః. వియత్నాంస్థేన భారతీయ దూతావాసేన సామాజిక సంచారపటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఏతే పార్థివావశేషాః హో చి మిన్ నగరాత్ వియత్నాం విమానయాన సేవయా ముంబై నగరం అభ్యుపగతాః. గత శుక్రవాసరే ఫుక్వోక్ ద్వీపస్య సమీపే 32 భారతీయ పర్యటకాన్, 4 స్థానీయ నౌకా కర్మచారిణశ్చ వహంతి స్పీడ్బోట్ ఇతి ద్రుత నౌకా జలే నిమగ్నా జాతా. అస్యాం దుర్ఘటనాయాం 15 పర్యటకాః దివంగతాః. దుర్ఘటనాయాం జీవితాః 16 జనాః అపి భారతం ప్రత్యాగతాః. ఏకః పర్యటకః అధునాపి వియత్నాం దేశే చికిత్సాలయే చికిత్సాం అధిగచ్చతి. అస్మిన్ మాసస్య ఆరంభే పశ్చిమ బంగాళస్య తటాత్ లుప్తా మత్స్యజీవినాం నౌకా బంగాళఖాత్యాం నిమగ్నావస్థాయాం ప్రాప్తా. అస్యాం దుర్ఘటనాయాం 9 మత్స్యజీవినాం నిధనం సునిశ్చితమస్తి. 6 జనాశ్చ అద్యాపి అన్విష్యంతే. నౌకాయాం ఆహత్య 15 మత్స్యజీవినః ఆసన్. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ దుర్ఘటనాం ఆలక్ష్య గహనం శోకం ప్రకటితవంతః. తైః దివంగతానాం పరిజనేభ్యః శోకసంవేదనాః ప్రకటితాః. వ్రణితానాం శీఘ్ర స్వాస్థ్యలాభాయ కామనాశ్చ కృతాః. ప్రధానమంత్రిణా ప్రధానమంత్రి రాష్ట్రీయ సహాయ కోశాత్ ప్రత్యేకస్య దివంగతస్య నికటతమ పరిజనాయ 2,00,000 రూప్యకాణాం, ప్రత్యేకస్మై వ్రణితాయ చ 50,000 రూప్యకాణాం అనుగ్రహ రాశేః ఘోషణా కృతా. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః భారత అమెరికా వ్యాపార వార్తాసు వార్తావాహిన్యాః గతిరోధ సంబంధ ప్రతివేదనాని సర్వథా అసత్యాని నిరాధారాణి చ ఇతి కథితవాన్.

0: सामाजिकसञ्चारपटले प्रकाशिते एकस्मिन् सन्देशे सः अवदत् यत् भारत अमेरिकादेशयोः दलद्वयं सन्तुलितस्य वाणिज्यदृष्ट्या हितकरस्य उद्योगिनां कृषकाणां श्रमिकाणाम् उपभोक्तॄणां च अनुकूलस्य व्यापारसन्धेः सम्पादनाय सक्रियतया कार्यरतमस्ति. सः अवदत् यत् गतमासे नवदिल्ल्याम् अमेरिकादेशस्य व्यापारप्रतिनिधिना जेमिसन् ग्रीर् इत्यनेन सह अस्मिन् विषये अत्यन्तलाभप्रदा वार्ता अभवत्. भारत ऋतुविभागेन अद्यपर्यन्तं बिहार ओडिशा प्रदेशयोः प्रचण्डवृष्टेः पूर्वानुमानं कृतमस्ति. ऋतुविभागेन उक्तं यत् अद्य अरुणाचलप्रदेशे, छत्तीसगढे, झारखण्डे, नागालैण्डे, मणिपुरे, मिजोरमे, त्रिपुरायां, पश्चिमबङ्गाले, सिक्किमे, असमे, मेघालये च पृथक् पृथक् स्थानेषु प्रचण्डवृष्टिः भवितुमर्हतीति. भारतीयपुरुषक्रिकेटदलम् अद्य बर्मिङ्घम् नगरस्य एज्वेस्टन् नगरे त्रिक्रीडाश्रृङ्खलायाः प्रथमायाम् एकदिवसीय अन्ताराष्ट्रियक्रीडायाम् आतिथेयम् इङ्ग्लैण्ड्दलं सम्मुखीकरिष्यति. भारतीयसमयानुसारम् अपराह्णे 3:30 क्रीडायाः आरम्भः भविष्यति. विराटकोहली, रोहितशर्मा च भारतीयदलं सुदृढं कर्तुं पुनरागमनं कृतवन्तौ स्तः. तत्रैव जसप्रीत बुमराह अपि पुनरागमनं करोति. आयरलैण्ड इङ्ग्लैण्ड देशयोः विरुद्धं 20-20 अन्ताराष्ट्रियश्रृङ्खलासु पराजयानन्तरं भारतं पुनरागमनं कर्तुमिच्छति. शुभमन् गिलेत्यस्य नेतृत्वे दलं गुरुवासरे कार्डिफ नगरे द्वितीया एकदिवसीया स्पर्धा क्रीडिष्यति. श्रृङ्खलायाः तृतीयान्तिमा च क्रीडा अस्मिन् मासे 21 दिनाङ्के लॉर्ड्स इत्यत्र भविष्यति. इति वार्ताः.
1: आकाशवाणी हैदराबाद केंद्रम. हैदराबाद जिल्ला समाचार लेखविंद अंदिस्तारु श्री पी नागेंद्र बाबू.
2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ తొలి డిజిటల్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఉచితంగా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు మొదటి దశ కోసం 7,345 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే రాష్ట్రంలో అమలు చేయాలని, దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన కీలక హామీని నెరవేర్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను అందజేశారు. దాదాపు 15,000 మంది విద్యార్థుల సమక్షంలో ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా బడ్జెట్ను 8.5% పెంచి 26,600 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. కాగా క్యాంపస్లను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేలా గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్టంలో పర్యాటక ప్రాంతాలను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ, టింపుల్ ఎకో హెల్త్ టూరిజం అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం, శ్రీశైలం, సాగర్ బ్యాక్ వాటర్ పర్యాటకాన్ని పిపిపి మోడల్లో వృద్ధి చేయాలని సూచించారు. రాష్టంలో పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలను నగరానికి దూరం చేయకుండా వారి ఉపాధికి దగ్గరగా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో చర్చించి 32 డిమాండ్లపై ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. యాజమాన్యం పరిధిలోని 29 అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 11% పీఆర్సీ ఈ జూలై నుంచే అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించారు. విలీన కమిటీలో కార్మిక ప్రతినిధుల భాగస్వామ్యం కోసమే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

0: చెబుతూ యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మలను అనుసంధానం చేసి ఒక అద్భుతమైన జీవన విధానమని కొనియాడారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై హైదరాబాద్ పిఐబి ఆధ్వర్యంలో వార్తా ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి రహిత దూరదృష్టి పాలనను కొనియాడారు. జనధన్ ఖాతాల ద్వారా దళారీ వ్యవస్థను అంతం చేశారన్నారు. దేశంలో 100% రైల్వే విద్యుదీకరణ జరిగిందని, తెలంగాణకు రైల్వే బడ్జెట్ ను 5,500 కోట్ల రూపాయలకు పెంచారని స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర నగర నిగం ఎన్నికల్లో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంల వాడుకుంటే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. హైదరాబాద్ సిఎస్ఐఆర్ ఐఐసిటీలో అత్యాధునిక నూతన పరిశోధన ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అలాగే సంస్థలో నిర్మించనున్న కొత్త హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయని కొనియాడారు. 1 వీక్ 1 ల్యాబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు ప్రజాబాహుళ్యంలోకి బాగా పెరిగిందన్నారు. కేవలం ఆవిష్కరణలకే పరిమితం కాకుండా పరిశ్రమలతో గట్టి అనుసంధానం ఏర్పరచుకున్నప్పుడే స్టార్టప్లు దీర్ఘకాలం నిలబడతాయని, దేశ ప్రగతి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 481,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యత రంగానికి 1,41,208 కోట్ల రూపాయలను కేటాయించారు.
1: హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జిబాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
3: The world with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals

0: councils are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital body.
1: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
2: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురానీ విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వహ సమయ్ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
1: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్

0: నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

0: శ్రోతలకి నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా కురిక్యాల శాసనం కొత్త వెలుగులు ఈ అంశం గురించి ఆచార్య సంగన భట్ల నర్సయ్య గారి ప్రసంగం విందాం.
1: పంపని తమ్ముడు జినవల్లభుడు వేసిన కురిక్యాల శాసనం, దానికి సంబంధించిన కొన్ని కొత్త వెలుగులు. తెలుగు భాషకు ప్రాచీనత, భాషా హోదా ఇవ్వడానికి అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం దరఖాస్తు చేయగా ఒక తమిళుడు మద్రాసు హైకోర్టులో అభ్యంతరాన్ని తెలుపుతూ ఒక రిట్ వేశాడు. నన్నయ్య నుండి సాహిత్యం ప్రారంభమైందని, నన్నయ్య 11వ శతాబ్ది వాడని, 1000 ఏళ్ళు కాలేదని అభ్యంతరపెట్టాడు. దానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కురిక్యాల శాసనంలో తెలుగు పద్యాలున్నాయని, ఆ శాసనం క్రీశకం 10వ శతాబ్ది అనగా 1000 ఏళ్ల సాహిత్యం అని వాదించగా న్యాయాధిపతులు అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వానికి వారి అంగీకారం తెలపగా కేంద్రం ప్రాచీనత హోదానిచ్చింది. అది ఇప్పుడు నెల్లూరు ప్రాంతంలో తత్ప్రాంత రాజకీయాల శ్రద్ధతో కార్యాలయం ప్రారంభమైంది. కన్నడ ఆద్యకవి పంప మహాకవి తన విక్రమార్జున విజయ కావ్యం వేములవాడ రాజధానిగా ఏలిన పశ్చిమ చాళుక్య ప్రభు ఇమ్మడి అరికేసరి కొలువులో ఉండి రాసి ఆ ప్రభుకు అంకితమిచ్చాడు. అరికేసరి తన తండ్రి హయాంలో బోధన రాజధానిగా గల రాజ్యం వేములవాడకు మార్చాడు. పంపడు ప్రభుతో వేములవాడ చేరాడు. అతనికి బహుమతిగా ధర్మపురి అగ్రహారంగా ఇవ్వబడింది. ఈ విషయాలు వివరిస్తూ అతని తమ్ముడు జినవల్లభుడు కురిక్యాల శాసనం వేయించాడు. ఈ శాసనం కరీంనగర్ జగిత్యాల రహదారిలో కురిక్యాల గ్రామ సమీపాన కొండకు చెక్కి

శాసనకర్త జినవల్లభుడు తాను పంపానుజ అనగా పంపని తమ్మునిగా శాసనంలో ప్రతిష్టాత్మకంగా పేర్కొబడ్డాడు. తొలుత ఈ శాసనం ఎపిగ్రాఫికా ఆంధ్రికా వాల్యూమ్ 1లో, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా శాసనాల సంపుటి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ప్రచురణలో అచ్చయింది. ఈ శాసనకాలం శాసనంలో లేకున్నా ఇది క్రీస్తకం 946కు సమీపమైందని విక్రమార్జున విజయ రచనానంతరంగా నిర్ధారించారు. దానికి కారణం ఇతని ఆదిపురాణం దుందుభినవ సంవత్సరంలో ముగించబడింది. అంతేకాదు పంపడు దుందుభిలో పుట్టాడు. దుందుభి గంభీర నినదం, దుందుభి సంవత్సరోద్భవం తాను దుందుభిలో పుట్టినట్టు రాసుకున్నాడు. ఆదిపురాణం క్రీస్తకం 941లో తన 39వ ఏట పూర్తి చేశాడు. ఇది 16 ఆశ్వాసాల సుదీర్ఘ కావ్యం. పంపడు దానం పొందింది ధర్మపురి గ్రామం వేములవాడకు 100 కిలోమీటర్ల దూరంలోని బ్రాహ్మణ అగ్రహారం. జినవల్లభుడు శాసనంలో ద్విజా వసత గ్రామం అన్నాడు. ఈ గ్రామంలో కన్నడ బ్రాహ్మణులు ఉండేవారు. పంపనికి 100 ఏళ్ల ముందు క్రీస్తకం 850 ప్రాంతంలో ఈ ఊరిలో కొంత భాగం రేవణయ్య అనే బ్రాహ్మణునికి హైహయ వంశీకుడైన అయతవర్మ దానం చేశాడనే శాసనం ఉంది. టీవీ వెంకటాచలం గారు పేర్కొన్న ఊహాత్మక గ్రామం శాసనంలో ఉంది అన్నది సరికాదు. వినుత చాళుక్య వంశపది మిక్కరి కేసరి నంద విక్రమార్జున విజయక్కే ధర్మపురం మెందు మదేయం ఇత్యాదిగా ఈ శాసనంలో ధర్మపురి 3 సార్లు పేర్కొబడింది. ధర్మపురికి ఉత్తర దిక్కున జైన అనే గ్రామం ఉంది. ఇది మత సంబంధి నామమే. పెద్ద పొలం నట్టనడుమున ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట పొలం మధ్యలో ఉంటుంది. అది నిలబడ్డ ఎద్దులా ఉంది. అందుకే దీన్ని వృషభాద్రి అని స్థానికులు అంటారు. శాసనంలో పంపని వంశవృక్షం ఉంది. విక్రమార్జున విజయంలో వర్ణితమైన వంశవృక్షానికి భిన్నంగా ఉంది. శాసనాన్ని బట్టి వేంగి మండలం వంగిపుర్రకు చెందిన వసంత కొట్టూరులోని నిడుగొంది కమ్మర్ బ్రాహ్మణుడు శ్రీవత్స గోత్రీకుడు పంచార్షేయుడైన మాధవ సోమయాజీ, అతనికి అభిమాన చంద్రుడు, అతనికి కొమరయ్య, అతనికి అభిమాన దేవరాయ, అతనికి పంప మహాకవి పుట్టినట్టుగా విక్రమార్జున విజయం చెబితే, ఈ శాసనంలో మాధవ సోమయాజీకి అభిమాన చంద్రుడు, ఆ తర్వాతి తరం పేర్కొబడక ఆ తర్వాత భీమనయ్య, భార్య అబ్బెనబ్బే, ఆయనకు జినవల్లభుడు పుట్టినట్టుగా ఇలా సాగింది. భీమనయ్యకు అభిమాన దేవరాయ అన్న బిరుదు ఉండవచ్చు. శాసనంలో కొమరయ్య ఆ తరంలో తప్పాడు. పంప జినతనయులు గల భీమన తొలుత హిందువు, జైనునిగా మారినాక అభిమాన దేవరాయ బిరుదు పొంది ఉంటాడు. జినవల్లభుని తల్లి అబ్బెనబ్బే, ఈమె బెలివోలు సింగన కూతురు. సింగన పేర్లు ధర్మపురలో నరసింహస్వామిని సూచిస్తున్నాయి. తల్లి అక్కడిదే అయితే ఇతడు తెలుగువాడే అనవచ్చు. జైనుడైన పంపడు హిందూ ధర్మ కేంద్రమైన ధర్మపురిని అగ్రహారంగా కోరుకోవడం వెనుక ఏదైనా మాతృ సంబంధం ఉండి ఉండవచ్చు. పంపని వంశీకులు 3 తరాల ముందే కరీంనగర్ జిల్లా ప్రాంతమైన సబ్బినాడు ప్రాంతానికి వలస వచ్చారు. ఇది ఆనాటి పేరు కరీంనగర్కు. బెళ్వలం అంటే వెలిపొలం, వెల్లాల, వెలిచాల వంటి గ్రామనామాలు లేదా ధార్వాడ ప్రాంతం అయి ఉండొచ్చు. సిద్ధశిల అంటే సిరిసిల్ల, వంగిపర్రు, నిడిగొండ, గుండి ఈ గ్రామాలన్నీ కూడాను అక్కడ ఇప్పటికీ నేటికీ ఉన్నాయి. ఇవి కరీంనగర్ జిల్లా గ్రామనామాలు కురిక్యాల శాసనంలో పేర్కొబడ్డాయి. జినవల్లభుడు ఈ శాసన రచనలో 3 భాషలను ఉపయోగించాడు. తెలుగులో 3 కందపద్యాలు, కన్నడంలో 3 కందపద్యాలు, సంస్కృత శ్లోకాలు కొన్ని దీంట్లో ఉన్నాయి. జినవల్లభుని మరొక రచయిన మహావీరస్వామి స్తోత్రం సంస్కృత కావ్యం 30 శ్లోకాల లఘుకృతి. పంప మహాకవి తన తమ్ముడైన జినవల్లభుని వెలనే మరొక శాసన రచయిత స్వయంగా. ఈ శాసనం కరీంనగర్ పట్టణానికి తూర్పున గల మానేరు తీరంలోని అర్పణపల్లిలో దొరికింది. ఈ శాసనంలో విక్రమార్జున విజయ కావ్యంలోని 5 పద్యాలు కూడా ఉన్నాయి. ఇది తన ప్రభు హరికేశ్వర కోసం రాసింది. నేటిది కరీంనగర్ మ్యూజియంలో ఉంది. పంపని మరొక తెలుగు కావ్యంలో 1 పద్యం కూడా దొరికింది. బెళవల సింగన ధర్మపురలో స్థిరపడి ఉంటాడు. అతనికి వెంగిపర్రు నుండి వలస వచ్చిన భీమనప్ప ఇష్టుడై అల్లుడైనాడు. తన కూతురు అబ్బెనబ్బేనిచ్చి వివాహం చేశాడు. వంగిపర్రు భీమనకు, వంగిపర్రు పంపన, వంగిపర్రు జినవల్లభులు పుట్టారు. జినవల్లభుని తల్లి అబ్బెనబ్బే, ఈమె పంపన తల్లి కాకపోవచ్చు. ఇద్దరికీ మాత్రం తండ్రి భీమనప్పయే. జినవల్లభుని 3 కందపద్యాలివి. జినభవనములెత్తించుట జినపూజలు చేయుచునికి జినమునులకు నత్యన అన్నదానం బీవుట జినవల్లభు బోలగలరే జినధర్మ పరుల్. దినకరు సరివెల్గుదుమని జినవల్లభు నెట్టనొత్తు జితకవి నను మన్ మనుజులు గలరే ధాత్రిని వినుతిచ్చుదు అనియ వృత్త విభుద కవీంద్రుల్. ఒక్కొక్క గుణంబు కలుగుదు ఒక్కనిగా ఒక్కలక్క లేదెవ్వరికి లెక్కింప నొక్కలక్కకు మిక్కిలి గుణపాతి గుణమణి గుణముల్. జినవల్లభుని అనేక బిరుదాలు ఈ శాసనంలో ఉన్నాయి. వాగ్

వధూవల్లభ సకల కళాప్రవీణ భవ్యరత్నాకర గుణపక్షపాతి చతురకవిత్వ రచనాసిద్ధ బహుకావ్య నిర్మాత కవితాతత్వశోధక వాచకాభరణ వంటివి దీనిలో ఉన్నాయి. ఈయన శ్రావ్య గాయకుడు, సంగీత శాస్త్రం కూడా బాగా తెలిసినవాడు. గీతంగాతు అనేక భేద సుభగం కావ్యాన్ని సోచ్చావచం వాచా వాచయితుం ప్రియాణి వదితుం సాధూపకర్తుం సతాం భోగాన్ సేవితుం అంగనా రమయితుం పూజాం విధాతుం జినే జానాతే జినవల్లభ నరమిదం పంప అభిధాన అనుజ. జినవల్లభుడు భక్తి రక్తి రెండు ఉన్నవాడేనట. సంగీత సాహిత్యాల్లో రెంటిలో మేటి అనట. మధురవాక్కు సాధుకార్య నిర్వహణలో చతురుడట. ఇతనికున్న వాచకాభరణ బిరుదతోనే ఇతని సఖుడు వేములవాడవాసి మళ్ళీ రేచిన తన కవిజనాశ్రయం అనే ఛందో గ్రంథానికి ఈయన సహాయపడ్డాడని రాసుకున్నాడు. అంతేకాదు భీమనాగ్రసూత్రుడైన పంప మహాకవిని కూడా పేర్కొన్నాడు. పరగిన విమల యశోభాసుర నిరతుడు భీమనాగ్రసూత్రుడు అంటే పంప మహాకవి. అఖిల కళా పరిణితుడయ్యను భూసుర వరప్రసాదోచిత ధ్రువశ్రీయుతుడయ్యని. అసమాన దాన రవితనయ సమానోన్నతుడు వాచకాభరణుడు ప్రాణ సమానమిత్రుడే కృతికి సహాయుడుగా ఉదాత్త కీర్తి ప్రీతిన్ అని వాచకాభరణ కురికాల శాసనంలో తన బిరుదుగా పేర్కొన్న జినవల్లభుడే ఈ పద్యంలో అనగా కవిజనాశ్రయంలో మల్లయ్య రేసిన చేత పేర్కొబడ్డాడు. పై పద్యంలో బిరుదులా కాక బిరుదే వ్యవహార నామంగా నాడు ప్రసిద్ధి చెందినదిగా భావించవచ్చు. పేరు మాత్రం పేర్కొనలేదు. మిగతావి రెండు విశేషణాలు. కర్ణునితో సమానమైన దానశీలత కలవాడని మల్లయ్య రేసిన చెప్పినాడు. పంప జైనుడైనా ద్విజావసత గ్రామంలో ద్విజుల వరప్రసాదము అంటే అమ్మమ్మ ఇంటి వల్ల కలిగినవాడని చెప్పినాడు. ఈ ముగ్గురు జైనుడే. జినవల్లభుని కురిక్యార శాసనంలో కర్ణ సమానదాత అన్నది సత్యమే అని నిర్ధారించేలా జిన విగ్రహ నిర్మాణం, గుణార్ణవం అనే పంపని పేరిట చెరువు తవ్వించడం, మదన విలాసమనే ఉద్యానవనం, త్రిభువన తిలకమనే జినమందిరాన్ని నిర్మించడం పేర్కొబడ్డాయి ఈ శాసనంలో. అబ్బేనబ్బే జినవల్లభ పంప కవి సోదరుల తల్లి అని శాసనం చెబుతోంది. అబ్బే అంటే అవ్వ, గౌరవ మాతృవాచకం. అచ్చబ్బే, దేవకబ్బే, దీపకబ్బే వంటి పేర్లు కూడా ఆనాడు స్త్రీలకు ఉండేవని ఆహవమల్లుని చొప్పదండి శాసనం ధృవీకరిస్తున్నది. తండ్రి వేంగి నుండి సభ్యమండలానికి వలసరాగా ఇక్కడ సింగన కూతుర్ని పెళ్లాడిన కారణంగా భీమన ఈ ప్రాంతం వాడైనాడు. ఆయన ఇద్దరు కొడుకులు పంప, జినవల్లభుడు కరీంనగర ప్రాంతీయులే అయినారు. కన్నడ విక్రమార్జున విజయంలో బనవాసి వర్ణన కేవలం అమ్మమ్మల పూర్వీకుల ప్రాంతాలపై ప్రేమతో పేర్కొన్నదే అని భావించాలి. జయనంది శిష్యుడై సన్నిసించిన పంపడు సన్యాసానంతరం శుభనంది అయినాడు. అతడు అంతిమ దినాలు జైనుల పరమ పవిత్ర క్షేత్రమైన బోధన్లో గడుపుతూ దివంగతుడు అయినాడు. పంపడు రాసిన ఆదిపురాణం ఋషభదత్తుని చరిత్ర. ఈయన జైనమత ప్రతిష్టాపకుడు ఋషభదత్తుడు. తొలి జైన మత ప్రవక్త. ఇతని కుమారుడు బాహుబలి ఇతను రెండవ ప్రవక్త. వీరిద్దరూ బోధన్ ప్రభువులు. క్రీస్తుపూర్వం 1000 ప్రాంతం వారు. 24వ తీర్థంకరుడైన మహావీరునికి 5 శతాబ్దులు పూర్వం వారు. మహావీరుడు బుద్ధునికి కొంచెం ముందువాడు, అదే శతాబ్ది. వీరు 450 ఏళ్ల ముందువారు. బోధన్ నాడు పోదన, పౌదన్య, బహుదాన్య, పోతన అనే వివిధ నామాలతో ఉన్నటువంటి నగరం. తెలంగాణలో 3000 సంవత్సరాల క్రింది నగరం. ఇది అశ్వకరాజ్య రాజధాని నగరం. దీనిని మహిషాసురుడు ఏలినాడు. అతని పేర ఈ నగరంలో రాకాసి వీధి అని ఒక వీధి ఉంది. భైంసాసురపూర్ అని ఇతని పేరిట గల ఈ ప్రాంతపు నగరాలు ఇప్పటికీ ఇదే పేర్లతో ఉన్నాయి. రాష్ట్రకూట రాజుల కాలంలో కలబురిగి అంటే నేటి గుల్బర్గా ప్రాంతంలోని జినసేనుడు క్రీస్తు శకం 783లో రాసిన పూర్వ పురాణం ఆధారంగా పంపడు ఆయనకు 200 సంవత్సరాల తర్వాత జినేంద్ర పురాణం అనే తెలుగు కావ్యం రాశాడు. దానిలోని ఒక శీసపద్యం మాత్రమే దొరికింది. పంపని జినేంద్ర పురాణం తెలుగు కావ్యంగా దొరికితే కన్నడాంధ్రులకు కూడా ఇతడే తొలి కవి అయి ఉండేవాడు. ఇమ్మడి అరికేసరి అంటే ఇమ్మడి అంటే రెండవవాడు. ఆస్థాని ఆయనకు ఆస్థాని అయినటువంటి పంపడు వేములవాడలోనే ఉన్న అరికేసరికి తండ్రి అయినటువంటి నరసింహుడు ఏలిన రాజధాని నగరం బోధనకు తరచూ ప్రయాణాలు సాగించేవాడు. పుణ్యక్షేత్రమైన బోధనలో పంపడు చర్మ జీవితం గడిపి అక్కడనే మృతుడై సమాధి అయినాడు. సమాధిపై లభించిన ఈ శాసనం జినవల్లభుడు బహుశా వేయించి ఉండవచ్చు తమ్ముడు. ఈ శాసనం కాశీనాథనే పూజారి ఇంట పునాదిరాయిపై కందకుర్తి యాదవరావు నేను ఇద్దరం చూశాం. ఆ పాఠం ఇలా ఉంది. దీపేంద్ర సిద్ధ సిద్ధాంత మునీశ్వరస్య శిష్య భవత్శ్రీ శుభనంది మునిమాలారాధ్య
రత్నత్రయ అంత్యకాల సమాధి

0: నా సుత లోకమాయా. ఇక్కడ తర్వాత శాసన భాగం ముక్కలైపోయి దొరకలేదు. ఈ శాసనం రాయి తనకెక్కడ లభించిందో అని ఆ పూజారిని అడిగితే చెప్పలేకపోయాడు. చెప్పి ఉంటే మనకు ఆ సమాధి స్థలం కూడా తెలిసి ఉండేది. ఇది కోట గోడ మీదనే ఉండి ఉంటుంది. దీనిలో రత్నత్రయ అని పేర్కొబడ్డారు. దీపేంద్రముని మతగురువు అతడి శిష్యుడైన పంపడు శుభనంది అనే పరివ్రాజక నామంతో అంతిమ కాలం గడిపాడు. ఈ నంది పరశబ్దంగా దీపనంది, నాగనంది, శుభనంది అని పరివ్రాజక నామాలు దీక్షానంతరం వారు స్వీకరించేవారు. మేఘనంది అనే మరొకడు నేమిచంద్రుని శిష్యుడిగా ప్రసిద్ధుడే. కాలసూచన పై శాసనంలో మాత్రం లేదు. పంపని మృతి ఈ శాసనంచే నిర్ధారించలేం. జినవల్లభుడు జయనంది సిద్ధాంత భట్టారకుని శిష్యునిగా తన కుర్క్యాల శాసనంలో పేర్కొబడ్డాడు. ఈ విధంగా ఈ శాసనాల ద్వారా తెలుగు సాహిత్యం మళ్ళీ 1000 వెనక్కు వెళ్ళింది. ఈ కుర్క్యాల శాసన వైభవం ఎలాంటిదంటే, బొమ్మల గుట్టను నిలిపిన తమ్ముడు జినవల్లభేషు తరగనీయశమున్ కమ్మని కావ్యము రాసిన బొమ్మకు సరి పంపసుకవి పావన కీర్తుల్ అరికేసరి మడియన అరులకు కేసరియగుచును అళికాక్ష భయంకరుడయ్యేలెను ఇచ్చట వరమయ్యొప్పగ వసుధను ఆసవనిభుడై పంపడు రాసిన కావ్యము ఇంపై భారత కథర్గను ఇలలో మేలై సొంపై కన్నడ భాష నిలింపులు తలలూపు విధము లీలా స్ఫూర్తిన్ జినవల్లభని శాసన వినమిత మధురోక్తులకట విశ్రుత కీర్తిన్ తనిహించును మా ప్రాంతపు వినదగయడు చారిత్రక విషయపు గరిమల్ కురికాలలో నీవు శిలా పరిలేఖన చేసి నిలుపు పంపని కీర్తిన్ కరీనగరపు ఖ్యాతి విలయ సిరులలు కగ కన్నడిగులు శిరమూనిరయ. ఈ విధంగా ఈ శాసనాల ద్వారా, 3 శాసనాల ద్వారా పంప మహాకవి తమ్ముడైన దినవల్లభుడికి సంబంధించినటువంటి అనేక విశేషాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయన్నది వాస్తవం. స్వస్తి.
1: కురిక్యాల శాసనం కొత్త వెలుగులు. మీరు ఇంతవరకు ఆచార్య సంగన భట్ల నర్సయ్య గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఇలాంటి కార్యక్రమంలో ప్రోస్టేట్ సమస్య, ఆయుర్వేద చికిత్స అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంగసారి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ప్రోస్టేట్ సమస్య. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కుందేరు లక్ష్మీప్రసాద్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు.
1: నమస్కారం అండి.
0: ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎక్కడ ఉంటుంది, శరీరంలో దాని ఉపయోగం ఏంటంటారు?
1: ప్రోస్టేట్ గ్రంథి మగవారి యొక్క

0: రిప్రొడక్టివ్ సిస్టంలో అది ముఖ్యమైనటువంటి భాగం. అది మన యొక్క మూత్రాశయానికి, మూత్రనాళానికి, అదేవిధంగా గుదమార్గానికి మధ్యలో ఉంటుంది. అంటే ఆడవారితో కంపేర్ చేసుకుంటే అది ఆడవారిలో గర్భసంచి ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అదే స్థానంలో మనకి ప్రోస్టేట్ గంద అనేది మగవారిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ గంద అనేది రీప్రొడక్టివ్ సిస్టమ్కి ముఖ్యమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర వహిస్తుందండి. అది మగవారిలో వచ్చేటువంటి వీర్యకణాలు ఏదైతే ఉంటాయో, ఈ వీర్యకణాలు అనేది వృషణాల్లో అవి నిరంతరం కూడా అవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి మగవారిలో. ముఖ్యంగా 11-12 సంవత్సరాల వయసు వచ్చిన మగవారి నుంచి మొదలుకొని చనిపోయే వరకు కూడా మగవారికి ఆ వృషణాల్లో ఆ వీర్యకణాల యొక్క ఉత్పత్తి అనేది, స్పెర్మటోజెనిసిస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఈ స్పెర్మటోజెనిసిస్ జరిగినటువంటి చివరగా వచ్చేటువంటి అంశం ఏంటంటే స్పెర్మటోజోవా, అంటే శుక్రకణం. ఈ శుక్రకణాలు అనేది సెమినల్ వెసికల్స్ అనేటువంటి పార్ట్ ద్వారా, ఈ ప్రోస్టేట్ గంధి ద్వారా అది మూత్రనాళంలోకి రావాలన్నమాట. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రోస్టేట్ గంధి యొక్క పాత్ర ఏంటంటే, ఈ శుక్రకణాలు ఈదడానికి ఉపయోగపడేటువంటి శక్తి కానీ, అలాగే మగవారి వీరి కణాలు బయటకు వచ్చినప్పుడు మనం తెల్లగా జిగురుగా ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో శుక్రకణాలు ఈదడానికి, అవి బతికుండటానికి, ఆ పదార్థాన్ని సృష్టించేది మన యొక్క ప్రోస్టేట్ గంధి అన్నమాట. అదేవిధంగా ప్రోస్టేట్ గంధి ద్వారా కొంత టెస్టోస్టెరాన్ కూడా ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
1: సంతాన సాఫల్య ప్రక్రియలో ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క పాత్ర చాలా ప్రముఖం,
0: చాలా ముఖ్యమైనటువంటి మగవారిలో. అదేవిధంగా శృంగార పరంగా కూడా ప్రోస్టేట్ గ్రంథి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దాన్నే మనం పౌరుష గ్రంథి అని కూడా అంటాం.
1: పౌరుష గ్రంథే ప్రోస్టేట్ గ్రంథిగా వర్ణిస్తున్నాం.
0: అవునండి.
1: డాక్టర్ గారు, ఈ ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ముఖ్యమైన సమస్యలు ఏంటంటారు?
0: ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అనేది మగవారిలో ముఖ్యంగా 18-19 సంవత్సరాల వయసు నుంచి 40-45 సంవత్సరాల వయసులో ఎవరికన్నా రావచ్చు ఇన్ఫెక్షన్ అనేది. ప్రోస్టేట్ గ్లాండ్లో వాపు అనేది, దానిలో మార్పులు అనేది సహజంగా 45-50 సంవత్సరాలు పైబడిన వారిలో, పాత రోజుల్లో అయితే 60 సంవత్సరాలు పైబడిన వారిలో వచ్చేది. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నటువంటి అంశాల్లో 40-45 సంవత్సరాల నుంచి కూడా ప్రోస్టేట్ గ్లాండ్లో వాపు కనిపిస్తుంది. దాన్ని బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అనే కండిషను. తద్వారా ఏంటంటే, ప్రోస్టేట్ గ్లాండ్లో వాపు రావటం వల్ల మూత్ర సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మగవారు మూత్రం పోస్తున్నప్పుడు దూరం పడకుండా దగ్గరే పట్టడం, చుక్కల రూపంలో పట్టడం, మూత్రం పోసిన తర్వాత ఇంకా మూత్రం లోపల ఉందేమన్నటువంటి భావన ఉండటం,
1: ఇన్కంప్లీట్ ఫీలింగ్.
0: అదేవిధంగా ఎక్కువసార్లు మూత్రం పోయేటటువంటి తాపత్రయం ఎక్కువ ఉండటం వారికి. సో కొంతమంది మగవారిలో ప్రోస్టేట్ గంధం నుంచి కొంత నొప్పి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలామంది మగవారిలో ఈ మూత్రనాళం, ఆ ప్రోస్టేట్ గంధి బాగా వాపు చెందటం వల్ల మూత్రనాళం సంకోచింపబడి యురెత్ర అనేది బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తలో ఈ ప్రోస్టేట్ వాపులో వారికి ఎక్కువసార్లు మూత్రం అనిపిస్తుంది. అది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మూత్రం రానటువంటి పరిస్థితి వస్తుంది. అసలు మూత్రం పోయాలంటే వాళ్ళకి విపరీతమైన నొప్పి, మంట, చుక్కలుగా పట్టడం, మూత్రం పోస్తే చాలు, ఈ రోజు నాకు మూత్రం అయితే చాలు అనేటువంటి పరిస్థితికి మగవారు చేస్తారు. తద్వారా వారికి బ్లాడర్ నుంచి నొప్పి రావటం, విపరీతమైన అసహనం రావటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పెరిగిపోవటం, సిస్టైటిస్ అనేటువంటి కండిషన్ రావటం, అంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ అవటం, తద్వారా వాళ్ళకి ఫీవర్ రావటం, సో ఇట్లా పరిపరి విధానమైనటువంటి వేరే ఇతర ప్రాబ్లమ్స్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ కొంతమందిలో ఇంకా తీవ్రమైనటువంటి వాళ్ళ కిడ్నీ దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: ప్రోస్టేట్ గ్రంథికి సమస్య వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి?
0: ప్రోస్టేట్ గ్రంథి వాపుకు సంబంధించినంత వరకు మగవారికి మూత్రం పోసిన తర్వాత ఇంకా మూత్రం ఇంకా యూరినరీ బ్లాడర్లో ఉంది అనేటువంటి ఫీలింగ్ అనేది కనిపిస్తుంటుంది. మూత్రం పోసిన తర్వాత ఇంకా పోయాలి అని ముక్కి ముక్కి పోసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మూత్రం యొక్క ధార తగ్గిపోతుంది. అంతకు ముందుకి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మూత్రం యొక్క ధార తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. యూరిన్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. మూత్రం పోసేటువంటి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇంకా నేను ఆపుకోలేనేమో, ఇంకా నా వల్ల కాదేమో అని అది మూత్రం అనేది వారు అక్కడే చుక్కల రూపంలో వదిలేయటం, ఆ రకంగా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, నైట్ టైమ్స్ వారికి ఎక్కువసార్లు యూరినేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
1: సింప్టమ్స్ అంటే ఈ లక్షణాలు కనబడిన వెంటనే ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళ్ళి అది ప్రోస్టేట్ సమస్య కాదా నిర్ధారించుకోవాలి.
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా 40 సంవత్సరాలు భయపడిన వారు ఖచ్చితంగా వారు ప్రతి సంవత్సరం కూడా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ అనేది కన్నా చేయించుకున్నట్లయితే వారి యొక్క బ్లాడర్ ఏ రకంగా ఉంది, ప్రోస్టేట్ గంధి ఏ పరిస్థితిలో ఉందనేది తెలుసుకుంటూ ఉంటే మంచిది. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 కండిషన్స్ ఉంటాయండి. ప్రోస్టేట్ గంధి యొక్క వాపు గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలంటే, గ్రేడ్ 1, గ్రేడ్ 2 కండిషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని మనము పూర్తి స్థాయిలో ఈ యొక్క లక్షణాలు అయితే ఉంటాయి, లక్షణాన్ని పూర్తి స్థాయిలో ఆయుర్వేద మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళని నార్మల్గా వాళ్ళ లైఫ్ని చాలా కాలం, ఎక్కువ కాలం లీడ్ చేసేటువంటి పరిస్థితి తీసుకెళ్లొచ్చు. ఒకవేళ ప్రీవియస్ హిస్టరీలో కనుక ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉన్నట్లయితే, ప్రోస్టటైటిస్ కండిషన్ అనేటువంటి కండిషన్ కనుక

0: వాళ్ళకి ఎక్కువ కాలం ఉన్నట్లయితే తద్వారా వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్లో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: అంటే నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రోస్టేట్ సమస్య క్యాన్సర్ వరకు దారితీసే అవకాశం
0: అవకాశం ఉంటుందండి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం అలాంటివి.
1: డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, ఈ ప్రోస్టేట్ గ్రంథిని నిర్ధారించడానికి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ సరిపోతుందా, ఇతరత్ర ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాల్సి ఉంటుందా?
0: అంటే ముఖ్యంగా దీనిలో ప్రోస్టేట్ గ్లాండ్కి వాపు గురించి చెప్పాలి అనుకుంటే అల్ట్రాసౌండ్ అబ్డామన్ స్కాన్ ఒకటి సరిపోతుందండి. కానీ యూరిన్ ఫ్లో ఎలా ఉందని చెప్పడానికి యూరోఫ్లోమెట్రీ అనేటువంటి పరీక్ష, అదేవిధంగా సిరం పిఎస్ఏ అటువంటి పరీక్ష కూడా మనకి వయసు పైబడిన వారిలో చాలా ముఖ్యమైనటువంటి టెస్ట్ అండి అది. సో ఎందుకంటే ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ కింద అది రూపాంతరం చెందుతుందా, అదేవిధంగా ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ రేట్ ఏ స్థాయిలో ఉందని కూడా మనం ఈ సిరం పిఎస్ఏ అనేటువంటి పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.
1: అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో సిమ్టమ్స్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆ సిమ్టమ్స్ ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళేదానికంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి మగవాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి రొటీన్ చెకప్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నట్లయితే ఒకవేళ ప్రోస్టేట్ సమస్య అనేది ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటే తొలినాళ్లలోనే గుర్తించడానికి వీలవుతుంది, ఇనీషియల్ స్టేజ్లో ఉన్నట్లయితే సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు అంటారు.
0: ఖచ్చితంగా అండి, కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ప్రజలు కనుక గ్రహించినట్లయితే ఇనీషియల్ స్టేజ్లోనే ప్రోస్టేట్ గ్రంథి వాపుని మనము గనక గమనించుకొని ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది ప్రతికూల పరిస్థితులు ప్రోస్టేట్ గ్రంథికి అందుకోకుండా ఆ లక్షణాలు కూడా ఎక్కువ తీవ్రతరం కాకోకుండా వారిని మొదటి దశలోనే వారిని నివారించేటువంటి చికిత్స ఉన్నాయి. అదేవిధంగా వారికి తగినటువంటి సూచనలు ఇచ్చి ప్రోస్టేట్ గ్రంథి పెరగకుండా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి తగిన జాగ్రత్తలు కూడా మనం చెప్తే వాళ్ళు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది.
1: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలకు కూడా మోకాలు నొప్పులు, చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు వస్తున్నాయి, అలాగా ఆధునిక జీవన విధానంలో ఈ మారుతున్న జీవన శైలి వల్ల చిన్న వయసులో వాళ్ళలో కూడా మీ ప్రోస్టేట్ సమస్య గమనిస్తున్నారా?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా ముఖ్యంగా సమాజానికి తెలియనటువంటి అంశం. చాలామంది యువత ఈ రకమైనటువంటి సమస్యతో బాధపడుతూ బయటకు ఎవరు చెప్పుకోవాలో తెలియనటువంటి అవస్థలో ఉండి వారు మానసిక ఆందోళనకు గురయ్యి తీవ్రంగా వాళ్ళ ఇంట్లోంచి బయటకు పారిపోయినటువంటి వారిని కూడా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా యువత సహజంగా వారిలో హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి ఈ సెక్స్ కోరికలను వారు తట్టుకోలేక వారు హస్తప్రయోగం అనేటువంటి ఒక ప్రక్రియకి అలవాటు పడుతూ ఉంటారు. ఇది సహజంగా ప్రతి మగవాళ్ళలో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం ఈ హస్తప్రయోగం అనేటువంటిది. కాకపోతే ఏది కూడా అతి అనేది పనికిరాదు అనేది మనం చెప్పాలి, ఎంత మంచిదైనా కూడా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. పదే పదే ఎక్సైట్మెంట్ కోరుకుంటూ పదే పదే హస్తప్రయోగాన్ని ఆపి ఆపి చేసుకుంటూ ఉంటారు చాలామంది. తద్వారా ఏమవుతుందంటే ఎజాకులేషన్ అవ్వకోకుండా మళ్ళీ వారు దాన్ని అదిమి పట్టి ఉంచడం వల్ల ఈ యూరినరీ ట్రాక్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రోస్టేట్ గ్రంథికి అతి త్వరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఉన్నటువంటి మగవారిలో కానివ్వండి, అదేవిధంగా సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్, చిన్న వయసులోనే వాళ్ళు అన్సేఫ్ సెక్స్లో పాల్గొంటాం, తద్వారా అక్కడ ఉన్నటువంటి గనేరియా సిఫిలిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ హెర్పిస్ సింప్లెక్స్ అనేటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ కానీ హైజీనిక్ సరిగా లేని
1: అంటే జననేంద్రియాల పట్ల శౌచము శుభ్రత పాటించిన వారికి కూడా.
0: ఎగ్జాక్ట్లీ ఇలాంటి వారికి అందరికీ. అదేవిధంగా ఫిస్టులా అనేటువంటి కండిషన్ ఉన్నటువంటి మగవారికి ఫిషర్ కానీ పైల్స్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంటుందండి. సో ఇలాంటి కండిషన్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈవెన్ ఐబిఎస్ కండిషన్స్లో కూడా, అంటే ఇందాక మీకు క్లియర్గా చెప్పాను నేను ప్రోస్టేట్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మలద్వారానికి మూత్రాశయానికి మూత్రనాళానికి మధ్యలో ఉంటుందని. సో మలద్వార సమస్యలు కూడా ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: అంటే ఆ సామీప్యతను బట్టి ఇన్ఫెక్షన్ అక్కడ వరకు క్యారీ అయ్యే.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇది సెక్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఇదే సమస్య. ఎజాకులేషన్ త్వరగా అయిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ వల్ల. ఏమవుతుందంటే ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఇన్ఫెక్షన్ కనుక నెగ్లెక్ట్ చేస్తే సెమినల్ వెసికల్స్ కూడా ఇన్ఫెక్షన్ అవుతాయండి. సెమినల్ వెసికల్స్ ఎందుకు పనిచేస్తాయి, శుక్రకణాల మార్గం అది. ఎప్పుడైతే ఆ పాసేజ్ ఇన్ఫెక్షన్ అయిందో శుక్రకణాల యొక్క కౌంట్ తగ్గిపోవటం లేదా శుక్రకణాలకు మొటిలిటీ తగ్గిపోవటం, పూర్తి స్థాయిలో అసలు మొటిలిటీ లేకుండా జీరో మొటిలిటీ ఉండటం, దాన్ని మనం నెక్రోజోస్ పరిమే అంటాం అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ మగవారు రావటం వల్ల వారు తీవ్రమైనటువంటి మా జీవితం పట్ల విరక్తి కలగటం, పెళ్లి వద్దంటాం, సో ఇలాంటి కండిషన్స్ అన్ని కనిపిస్తుంటాయి.
1: కేవలము శారీరకమే కాకుండా ప్రభావం మనసు మీద కూడా తీవ్రంగా చూపించి
0: జీవితాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కండిషన్స్ ఖచ్చితంగా ఆయుర్వేద చికిత్సలు మనం చేసేటువంటి పంచకర్మ వైద్య విధానం, ఉత్తరవస్తి ప్రక్రియలు కానివ్వండి, వాజీకరణ చికిత్స పద్ధతి ద్వారా

0: తిరిగి వారికి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిస్తూ వారి యొక్క సెక్షువల్ లైఫ్ను మనం నార్మల్ చేయొచ్చు, వారి యొక్క మానసిక పరిస్థితిని కూడా నార్మల్ స్థితి రావచ్చు. ఇప్పుడు ఎలాంటి ఇది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం వారికి ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్ కింద రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చిన్నప్పుడు వారికి ఎప్పుడైతే ఈ సింప్టమ్స్ కనిపిస్తాయో అప్పుడే కనుక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని మన యొక్క ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వారి యొక్క సెక్స్ లైఫ్ని లీడ్ చేస్తారు, వారి యొక్క కౌంట్ మొటిలిటీ మంచిగా ఉంటుంది, సంతానోత్పత్తి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచరిస్టిక్గా చూసుకుంటే వారికి ఈ క్యాన్సర్ రూపంలో అది రూపాంతరం చెందకుండా ఇప్పుడే మనం నివారించిన వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ గారు, ఆయుర్వేద చికిత్సా విధానంలో ఏ రకమైన చికిత్సలు లభ్యంగా ఉన్నాయి?
0: ఇది సింటమ్స్ లక్షణాలు బట్టి ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వారికి పంచకర్మ విధానం ద్వారా, దాని తర్వాత వాజీకరణ విధానం ద్వారా వారికి పూర్తి స్థాయిలో మనము చికిత్సలు అందించి, మెడికేషన్ ద్వారా మనం ఇచ్చేటువంటి ఇంటర్ మెడికేషన్, అదేవిధంగా చాలా మటుకు వాళ్ళు ఆహారంలో మార్పులు కనుక తీసుకొచ్చినట్లయితే ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మన మెడిసిన్స్ కూడా మంచిగా వర్క్ చేస్తాయి. మనం ఇచ్చేటువంటి పంచకర్మ విధానం ద్వారా వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్య నుంచి నివారించేటువంటి అవకాశం ఎక్కువ.
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో యోగా, ప్రాణాయామం, ధ్యానము ఇవన్నీ నిత్యకృత్యంలో ఒక భాగంగా ఉండేవి. ఈ ప్రోస్టేట్ సమస్యలో వీటి వల్ల ఏదైనా ఉపశమనం లభించే అవకాశం ఉందా? జీవన శైలిలో వీటిని తిరిగి మళ్ళీ చేర్చినట్లయితే
0: లక్షణాల తీవ్రతను తగ్గించుకుని ఈ యొక్క ఆహార నియమాల ద్వారా, యోగా ద్వారా ఆ లక్షణాలను మనం కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ మెడికేషన్ అండ్ ట్రీట్మెంట్.
1: ఒకవేళ సమస్య బారిన పడినట్లయితే నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్య చికిత్సతో పాటు ఈ యోగా, ప్రాణాయామము, ముద్రలు ఇవన్నీ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అది వాళ్ళ రికవరీలోనూ మెయింటెనెన్స్ లో కూడా ఉపకారిగా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి.
1: డాక్టర్ గారు, సర్జరీ వెళ్లకుండా ఆయుర్వేద చికిత్స విధానంలో ఈ ప్రోస్టేట్ సమస్యకు ఏదైనా సమాధానం ఉందా?
0: చాలా మంచి క్వశ్చన్ అండి. గ్రేడ్ 2 గ్రేడ్ 3 కండిషన్ వరకు కూడా ప్రోస్టేట్ గ్రంథి సర్జరీ లేకుండానే మనము ట్రీట్మెంట్స్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి చికిత్సా పద్ధతుల ద్వారా వారికి ఖచ్చితంగా ప్రోస్టేట్ గ్రంథి యొక్క సర్జరీ లేకుండానే మనం బెటర్ చేయొచ్చు. సిరం పిఎస్ఏ కండిషన్స్ వారికి 11, 12, 14 ఉన్నటువంటి వారిని కూడా మనం నార్మల్ చేయడం జరిగింది క్యాన్సర్ రూపంలో రూపాంతరం చెందకుండా. సో క్యాన్సర్ స్టేజ్ కూడా మనం గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేజెస్ నుంచి, స్టేజ్ 1 స్టేజ్ 2 నుంచి ఉన్న వాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రోస్టేటైటిస్ ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారిని అయితే పూర్తి స్థాయిలో వాళ్ళని బయట తీసుకొచ్చి వారి యొక్క సంసార జీవితం మంచిగా, వారి చక్క పిల్లలు కూడా పుట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నటువంటి వారు కొన్ని వందల్లో ఉన్నారు.
1: సో స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అన్నట్టుగా తొలినాళ్లలోనే, తొలి దశలోనే కనుక ఆయుర్వేద చికిత్స విధానాన్ని అవలంబించినట్లయితే ఈ ప్రోస్టేట్ సమస్యను పూర్తిగా అదుపులో ఉంచుకొని తొలినాళ్లలో అయితే పూర్తిగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి, 100%.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో ప్రోస్టేట్ సమస్య ఆయుర్వేద చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున అల్పిస్తున్న గీతాన్ని విందాం. మణిశర్మ సంగీత సారథ్యం, సిరివెన్నెల రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు మరో సినీ గీతం. కెఎం రాధాకృష్ణన్ సంగీత సారథ్యంలో వేటూరి రచనకు చిత్ర అలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం మనసు పలుకే మౌనరాగం.

ఈనాటి ఉదయతనిగిని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: mighty scare in the first round from the virtually unknown Miomir Kecmanovic, who took him to five sets. The Italian became the first man in 48 years to survive and win the cup at London's SW19. Resilience has been the remarkable quality in Sinner's journey to a fifth Grand Slam in the final. And finally, Amar Chitrakatha set to launch Hindustan Aeronautics Limited, HAL, comic book, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. India officially launches its campaign for election as non-permanent member of UN Security Council for 2028-29 term. Mortal remains of 15 Indian tourists killed in Vietnam boat tragedy arrive in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. US launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India script history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీతం.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గాత్రక చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. కార్యక్రమంలో ముందుగా వినండి అటుకారాధని బల్క, మనోరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి కంజదళాయ తాక్షి కమలా మనోహరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గాత్రం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం భూపాలపల్లిలోని KTK 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. కాగా కొద్దిసేపట్లో సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకోనుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా, రైతులు నష్టపోకుండా ఆదుకునేలా ముందస్తు కార్యాచరణతో రాష్ట ప్రభుత్వం సన్నద్దమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 3 దశల అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించామని, మొదటి దశ బుధవారం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు ఇస్తున్నా బీజేపీ ఎంపీలు తీసుకురావడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. రేషన్ కార్డులున్న అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చూడాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. 70 పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన వయవందన ఆరోగ్య పథకాన్ని వారికి అందజేయాలన్నారు. గోదావరి, బనకచెర్ల, గోదావరి, నల్లమల సాగర్పై బీఆర్ఎస్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉందని, తమ పార్టీ నిలదీయడంతోనే ప్రభుత్వం పాత తేదీలతో లేఖలు రాసిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో తాజాగా గోదావరి, నల్లమల సాగర్పై తీర్పు వచ్చిందని, వ్యాజ్యం సరిగా ఫైల్ చేయలేదని, రాష్ట ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వేటూరి రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించగా గాయత్రి ఆలపిస్తున్న గీతం చిత్రం గోదావరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS వారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబర్ 2955509923 నెంబర్లకు

కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు అల్లుడు గారి చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్రాలపిస్తున్న గీతం విందాం. గురుశరణ్ రచన, కెవి మహదేవన్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల రచనకు రాజేష్ ఉషాలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం నీ స్నేహం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అంజలి చిత్రం నుండి పాట వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కరుణ చిత్రం కోసం మనో ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నరాయుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సంతోషం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల రచనకు ఉషా ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నీరాజన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఓబినయర్ సంగీత సారథ్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

లో కొనసాగుతోంది. ఉదయమే భూపాల్పల్లి, కేటీకే, 8 గనిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం అనంతరం తాడిచెర్లకు బయలుదేరి వెళ్లింది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొద్దిసేపట్లో పరిశీలిస్తారు. గత 10 కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల సింగరేణి కార్మికుల్లో ధైర్యం, భరోసా సన్నగిల్లాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్పల్లి, కేటీకే, 8 గని వద్ద ఆయన కార్మికులతో మాట్లాడుతూ తాము రాజకీయం చేయడానికి రాలేదని, కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణిని బలోపేతం చేసి మళ్లీ లాభాల బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలన్న అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో యునానీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి నాణ్యమైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నిన్నటి నుంచి కొనసాగుతోన్న సింగరేణి భరోసా యాత్ర ఈరోజు రెండవ రోజు భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లో 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852 2324 0853 మరొక నెంబర్ 2955 0923 నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో కులశేఖర్ రచనకు చరణ్ గానం చేస్తుండగా చిత్రం అమ్మాయి బాగుంది

కార్యక్రమంలో ఇప్పుడు సూర్య ఐపీఎస్ చిత్రం కోసం సిరివెన్నెల రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం.

శ్రోతలు సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ రచనకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా కార్తీక్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం నా పేరు శివ.

కార్యక్రమంలో ఇప్పుడు పడిపడి లేచే మన సుచిత్రం కోసం సింధూరి విశాలు ఆలపిస్తున్న గీతాన్ని విందాం. కృష్ణకాంత్ రచన, విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యం.

కార్యక్రమంలో ఇప్పుడు సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ అల్పిస్తున్న గీతాన్ని విందాం. విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యం, కృష్ణకాంత్ రచన.

0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి

గుండె గుప్పడే కావచ్చు, కానీ గుబాళించే జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో పరిమళించే మంచి అనుభవాలు, పరివర్తన తీసుకొచ్చే కొన్ని అచంచలమైన అనుభూతులు పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావుతో సహా పలువురు నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, మెయింటెనెన్స్ సదుపాయాలపై మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు మనోహర్లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలతో సమావేశమై మెట్రో రెండవ దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సీట్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీటు ఇప్పిస్తామంటూ ప్రలోభపెట్టే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం ఎవరూ ప్రధాన కార్యాలయానికి గాని పాఠశాలల చుట్టూ గాని తిరగవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహకారంతో స్వయాన్ చొరవ కింద డ్రోన్ అప్లికేషన్ పరిశోధన కోసం జాతీయ ఆవిష్కరణ సవాలు రెండవ ఎడిషన్ను నిన్న ప్రారంభించింది. జూలై 2022లో దాదాపు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించబడిన ఈ చొరవ భారతదేశ డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మిస్తుంది. చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణపతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని, తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక ప్రతిభ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం వద్ద స్పీడ్ బోట్ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకొచ్చారు. హోచిమిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో పార్థివ దేహాలను ముంబైకి తీసుకొచ్చినట్టు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాల్పల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కాగా కొద్దిసేపటి క్రితం సింగరేణి భరోసా యాత్ర తాడిచెర్ల చేరుకుంది. సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి

ఆ కేశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో టి అవ్యయ శ్రీహరి గారి తబలా వాద్యం విందాం.

0: ఇంతవరకు మీరు యువవాణి సంగీత కార్యక్రమంలో టి అవ్యయ్ శ్రీహరి గారి తబలా వాద్యం విన్నారు. ఇప్పుడు వాణిజ్య సందేశాలు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: సుప్రభాత వేళ, భక్తిభావం.
9: కర్షక జనావళికి తారక మంత్రం.
8: మహిళా లోకానికి ప్రియనేస్తం.
9: యువజనులకై ఉత్తుంగ తరంగం.
8: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
10: కొంతకాలం కొంతకాలం
9: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
8: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
11: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
9: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
11: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
8: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
9: అన్నీ తానై,
8: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
9: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
8: ఆకాశవాణి.
9: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

మీ శ్రేయోభిలాషి ఈ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన వెనిగెళ్ల రాంబాబు గారి గీతం విన్నారు. ఆకాశవాణి సుగమ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శ్రీతమా ఘోష్ గారిచే రవీంద్ర సంగీత్ విందాం. వాద్య సహకారం హార్మోనియం శ్రీ యాకోబ్ అలీ గారు, తబ్లా సహకారం అమిత్ భూషణ్ గారు. వినండి శ్రీతమా ఘోష్ గారిచే రవీంద్ర సంగీత్.

0: ఎంతవరకు మీరు సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శ్రీతమా ఘోష్ గారి రవీంద్ర సంగీత్ విన్నారు. వాద్య సహకారం శ్రీ యాకూబ్ అలీ గారు, హార్మోనియం తబలా శ్రీ అమిత్ భూషణ్ గారు. సుగం సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Welcome back. You are listening to 22 by Taylor Swift. And I hope you got the message. We're going to be all right. But before we dive into our conversation, we have a quick SWOT.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: Now, diving straight back into our conversation about our 20s. Let's think about this for a moment. Somewhere between, you know, finishing school and stepping into adulthood, many of us begin feeling as though life has suddenly become a race. A race where everybody seems to know where the route is, while we are still trying to figure out the starting point. One friend gets a job, another moves to a different city. Someone starts a business, someone gets into their dream university. Someone else decides to take a gap year and explore life. And every time we hear about another milestone, we quietly wonder whether we are moving fast enough. Well, the truth is, comparison has always been a part of human beings. Psychologists call it social comparison. It is our natural tendency to understand how we are doing by looking at the people around us. You know, years ago, that comparison was limited only to classmates, neighbors, cousins, or colleagues. But today, our world has become so much larger. Every day we witness hundreds of carefully selected moments from other people's lives.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే

0: వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే

0: 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22లో పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర 2 రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే తాము వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. అనంతరం తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి పరిశీలించారు. అక్కడ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: కోలు తీసేటువంటి అవకాశం ఉన్నటువంటిది 350 టన్స్, గ్రేడ్ 8, అది అద్భుతమైనటువంటి కోలు, 3530 రూపాయలు టన్ అమ్ముడుపోతుంది ఆ కోలు. అటువంటి కోల్ బ్లాక్ ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి 45 నుంచి 50 సంవత్సరాలు ఆ కోల్ బ్లాక్ మన సింగరేణికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఈ రోజు ఉన్నటువంటి కోల్ రేట్ ప్రకారము 1,20,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తాడిచెర్ల 2 ద్వారా మన సింగరేణికి లాభం జరుగుతుంది.
1: అనంతరం సింగరేణి భరోసా యాత్ర కొద్దిసేపటి క్రితం రామగుండం ప్రాంతానికి చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురున్నారు. దేశ జనాభాలో 2.5%

0: తెలంగాణ జీడిపిలో మాత్రం 5% వాటా కలిగి ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, వసతుల కల్పనపై చర్చించారు. ఈ రెండు విమానాశ్రయాల పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సౌత్ పార్ట్ కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి త్వరలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తెలంగాణకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యను, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా చెప్పారు. నవంబర్లో జరిగే ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 8,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలని అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఇతర ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి అధికారుల అసంతృప్తి నివారించేలాగా 2-3 నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడిచెర్లట్టు, బొగ్గుగనితో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి మాట్లాడుతూ,
1: తాడిచెర్లలో ఈ మైన్ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి అప్పుడు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తోని రిప్రజెంటేషన్ అప్పుడు ఆపడం జరిగింది. కానీ ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి బేలం గని మళ్ళీ సింగరేణికి రావాలని చెప్పి కొట్లాడి ఎంపీ గారు మన సింగరేణి సంస్థకు
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎల్నీనియో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 3 దశల కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ క్రిసెట్లో వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వర్షపాతం లోటునందువల్ల జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆలయాల సంప్రదాయాలు, ఆగమశాస్త్ర విధి విధానాల ప్రకారమే దేవాలయాల నిర్వహణ, పూజా విధానాలు నిర్వహించడం జరుగుతుందని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు చెప్పారు. వేములవాడలో రాష్ట ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
2: ముందు దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులందరికీ కూడా చక్కగా శిక్షణ ఇవ్వవలసిందే. వాళ్ళందరినీ కూడా భారతదేశంలోని ఉత్తమమైనటువంటి దేవాదాయ శాఖ శ్రీకారి నిర్వహణాధికారులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా మా దేవాలయాలు అభివృద్ధి చేసుకోవాలి అని మంచి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని, ఈ మహాసంస్థని మళ్ళా 2026 జూన్ నెలలో ప్రారంభించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద పరిశ్రమల నేతృత్వంలోని ఛాలెంజ్ల కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు ఆహ్వానించింది. మీడియా వినోద రంగంలోని సృష్టికర్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి ప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీ లక్ష్యం. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానతో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూనే జనాభా ప్రతిపదికన ఎస్సీలకు రాజకీయ ఇతర రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

0: కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రోజుకు 9 TMC నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయకుండా రైతులు నష్టపరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కరీంనగర్లోని లోవర్ మానేరు డ్యాం నీటి పరిస్థితిని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నల్గొండ జిల్లాలో ఎల్ నిన్యో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్నందువల్ల తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 11 పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామదాస్ చెప్పారు. శిక్షణ కోసం అర్హులైన కరాటే, కుంఫు, జూడో, కళ్లరిపట్టు నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను గడువులోగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. యూనిఫామ్ల కుట్టే ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 2040 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడంతో పాటు చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపనుందని ప్రముఖ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెల్లడించారు. హైదరాబాద్ ఐఐటీలో నిర్వహించిన ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని మెరియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో చంద్రకళ పక్కి గారు ఉన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వర్క్ చేస్తారు మేడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా దానివల్ల వచ్చే లాభాలు అందరికీ, కేవలం ఫార్మర్సే కాదు, ఇక్కడ వ్యవసాయదారులే కాదు, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, మన దగ్గర ఏం ఫాలో అవుతున్నారు అన్న నాలెడ్జ్ ఎక్స్చేంజ్లో చేసే దాంట్లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, వి వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్.
2: థ్యాంక్ యూ నిహార గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ.
1: మరి సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఎన్నో మనం చేస్తున్నాం. మన జీవన శైలి సుస్థిరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాము, మన ఆహారపు అలవాట్లు సుస్థిరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము, అలాగే ఇంధనం, సుస్థిరమైన ఇంధనం మనం వాడాలి అని ప్రయత్నిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం, దాని మీదే మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వ్యవసాయంలో సుస్థిరమైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. మరి ఆ అంశం మీద మీరు ఎంతో రీసెర్చ్

0: చేస్తున్నారు, చాలామందికి దాని లాభాలు చాటి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకుంటూ మీరు చేసే వర్క్ గురించి కూడా మా శ్రోతలకి చెప్పాలనుకుంటున్నాను మేడం. మరొకసారి స్వాగతం మీకు. మనం గతంలో కలుసుకున్నాం కదా ఆకాశవాణిలో మహిళా దినోత్సవం అప్పుడు మాట్లాడాం, కానీ ఆ 15 నిమిషాలు నాకు సరిపోదనిపించింది. సో మేడం, ఇంత ఎక్సెసివ్గా మీరు వర్క్ చేస్తున్నారు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్లో, మీ ఎడ్యుకేషన్ మీకు దీనికి ఎలా సహాయపడింది, మీరేం చదువుకున్నారు?
1: యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ నేననే చెప్పొచ్చు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఏమీ లేదు. యాక్చువల్గా నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2003లో నేను కేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను. యాక్చువల్గా అప్పుడైతే నేను అడ్మిన్ కమ్ ఫైనాన్స్ అసిస్టెంట్గానే, అయితే సిఎస్ఏలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో నేను 2010లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. యా, జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అకౌంట్స్ ఆఫీసర్గానే వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది నాది, అంటే ప్రోగ్రామ్ టీమ్తో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆ వర్క్స్లోని. తర్వాత ఏమైనా మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా వాళ్ళతో పాటు ఫీల్డ్ విజిట్స్కి వెరిఫికేషన్ అవన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వడం వలన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
0: సో మీ ఎడ్యుకేషన్ తోటి ఏమి సంబంధం లేదు, వృత్తిరీత్యా మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
1: నౌ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ సర్టిఫికేషన్,
0: ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కి మీరు ప్రోగ్రామ్ డైరెక్టర్. మేడం, దీన్ని నేను ఒక అద్భుతమైన అచీవ్మెంట్ గానే పరిగణిస్తాను. ఐ కంగ్రాచులేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
0: అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అకౌంట్స్ ఆఫీసర్ గా జాయిన్ అయినప్పటికీ కూడా మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న దాని వైపు మీరు ఆర్గానిక్ గా వెళ్ళిపోయారు.
1: అయితే దీనికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ జీవి రామంజనాయల్ గారు ఉన్నారో, అతను చాలా ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అది నేను ఆ ఆర్గనైజేషన్తో అతనితో కలిసి పనిచేయడం నాకైతే ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే అతను కంప్లీట్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాలసీ లెవెల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ టెక్నికల్ సపోర్ట్ వీటన్నిటిలో కూడా అతను ఎక్స్పర్ట్. సో అలాంటి ఆర్గనైజేషన్లో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు, మీరు ప్రోగ్రాంలోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు అన్న ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్లో నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అకౌంట్స్లో కూడా ఆడిటింగ్ అనేది ఒక పార్ట్. సో దాన్ని నేను అదే ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్, అదే వెరిఫికేషన్ని నాట్ ఓన్లీ అకౌంట్స్ ఫర్ ఎనీవేర్ వీ కెన్ యూటిలైజ్ రైట్. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆర్గానిక్లో కూడా రియల్లీ అది ఆర్గానిక్కా కాదా అనేది ఎలా వెరిఫై చేయొచ్చు
0: నిర్ధారించడానికి మీరు ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ వాడారు.
1: Yes, for verification.
0: నాకు తెలిసి దానికి మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఉంటారు,
1: సెట్టింగ్ అప్ గైడ్ లైన్స్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్, కరికులమ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్టిసిపెంట్స్, అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాము. సో ఏ పార్టిసిపెంట్స్ కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుంది మెసేజ్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ మాడ్యూల్స్, గైడ్ లైన్స్, కరికులమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చిన మాడ్యూల్ని ఫార్మర్స్ కి మనం చెప్పలేం. సో వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద అన్న దాని మీద మేము ఎక్కువగా నేను కన్సంట్రేట్
0: బట్టి దాన్ని మోడిఫై చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పారామీటర్స్ సెట్ చేస్తారు. చాలా బాగుంది మేడం. అంటే క్వాలిటీ గురించి డెఫినెట్ గా ఈ రోజు మాట్లాడాలి. అది ముఖ్యంగా మీరు ఇందాకే చెప్పారు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా లేరని అదో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఏంటి, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని చేయొచ్చా, దాని బ్రాండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయినాయి. అయితే దానికంటే ముందు అసలు మనం ఇప్పుడు దాకా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అని మాట్లాడుకుంటున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చర్.

0: ప్రాక్టీసెస్. సో ఈ సస్టైనబిలిటీ అన్నది అది ప్లానెట్కి సస్టైనబిలిటీనా, ఫార్మర్కా, లేకపోతే వాళ్ళ ఫామ్ ల్యాండ్కా, దేన్ని సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం?
1: సస్టైనబిలిటీ అనేది అన్ని యాంగిల్స్లో కూడా చూడాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫార్మర్స్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఎదుర్కొని ముందుకే సాగాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్తో సపోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అది సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీసెస్. అంటే వాళ్ళంతట వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగి ఈ విధంగా చేస్తే ఎన్విరాన్మెంట్కి మంచిది, తర్వాత మనకి కూడా మంచిది, మనం పండిస్తున్న పంటని సరైన ఫుడ్ని మనం బయట వాళ్ళకి అందిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఫార్మర్కి కూడా కలిగేటట్టు చేయాలి అంటే ఆ సస్టైనబిలిటీ ఏంటంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. అయితే అది కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలా, ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా అవసరం.
0: మేడం, మరి ఇప్పుడు మనం అటు ఎన్వైరన్మెంట్కి, ఇటు రైతుకి, అటు కస్టమర్కి, ఎవరైతే ఆ ప్రొడ్యూస్ని కొనుక్కుంటారో వాళ్ళకి, అందరికీ లాభసాటిగా ఉండాలి అంటే ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగే భాగమా, అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే పెంచడం ఏమన్నా ఉందా?
1: నేచురల్ అయితే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఈ ట్రాన్సిషన్ సిస్టమ్ అనేది ఓవర్ నైట్ రైతుని మీరు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవ్వండి అంటే జరిగేది కాదు. దీనికి కూడా కొంత టైం పడుతుంది. ఫస్ట్ కన్వెన్షనల్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్,
0: ఓకే,
1: అంటే అక్కడ ఏంటంటే పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు యూజ్ చేసేది కూడా అంత హార్మ్ఫుల్ గా ఉండదు అనేది. సో కన్వెన్షనల్, కన్వెన్షనల్ తర్వాత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్పిఎం, నెక్స్ట్ ఈ పీజీఎస్, ఐసీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండాలి. అది ఆ విధంగా మనం ఏంటంటే మెయిన్ రైతులకి సరైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిస్తే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు.
0: మేడం, మరి మీరు చెప్పారు కదా స్టెప్ బై స్టెప్ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అని. కన్వెన్షనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మందులు వేయడం, ఫర్టిలైజర్స్ వేయడం ఇవన్నీ చేస్తుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు నేచర్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వచ్చే క్రమంలో భూమిలో ఆల్రెడీ ఉన్న కెమికల్ కంటెంట్ సంగతి ఏమిటి, అది అలాగే ఉంటుందా, అది కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుందా?
1: అది గ్రాడ్యువల్ గా తగ్గాలి కంపల్సరీ. ప్రెజెంట్ ఏంటంటే మనకి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, రైతు షిఫ్ట్ అవుతున్న క్రమంలో మినిమం 3 to 5 years టైం పడుతుంది కంప్లీట్గా వాళ్ళు ఆర్గానిక్ ఫామ్ అవ్వడానికి. ఒక రైతును మనం సేంద్రీయ రైతు అనడానికి, ఆర్గానిక్ ఫార్మర్ అనడానికి మినిమం 3 years అయితే కంపల్సరీ టైం తీసుకుంటుంది.
0: ఓకే, 3 years టైం పడుతుంది. మరి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు పురుగులు అమాంతంగా చచ్చిపోతాయి, పంట అలాగే ఉంటుంది పాడవకుండా, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలాగే సెల్లబిలిటీ కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగా మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడుతూ ఉంటాయి, అందరూ కొంటారు. మరి అవి తగ్గిస్తూ సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు ఆ క్వాలిటీ కనపడదు, రైతుకి కొంత నష్టం జరగొచ్చేమో, మరి మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మేడం రైతుల్ని?
1: అయితే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటుంది, తర్వాత ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం, కానీ హెల్త్ వైజ్ చూస్తే కనుక చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే, కోవిడ్ టైంలో చూస్తే, అసలు ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది అంతమందిలో, కన్జ్యూమర్స్లో. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్ వీ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ కదా అన్న, అంటే మనం హెల్దీ లైఫ్, హెల్దీగా ఉండాలి, మన పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి అన్న అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఆలోచించట్లేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ క్వాలిటేటివ్ ఫుడ్ మాకు దొరికితే చాలు అన్న రకంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ కూడా మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. అయితే రైతు ఎప్పుడు దీనికోసం ముందుకొస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము అంటే వాళ్ళకి కూడా అష్యూర్డ్ మార్కెట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్

0: మార్కెట్ ఒక ప్లాట్ఫామ్ అనేది రైతుకి క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా సెపరేట్గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటే కనుక కంపల్సరీ రైతులు కూడాను వాళ్ళు కూడా దీంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి పండించిన దానికి ఒక గిట్టుబాటు ధర, తర్వాత వాళ్ళకి ఒక ప్రీమియం ప్రైస్, వాళ్ళు పండించే పంటకి ఒక గుర్తింపు, అవన్నీ రావాలి అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం రైతులకి.
1: ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఏమన్నా ఉందా మేడం? ఎన్జిఓస్ అయితే చేస్తున్నాయి,
0: ఎన్జిఓస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి, అన్ని రాష్ట్రాల్లోనూ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ విషయానికి వస్తే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు మనకి తెలంగాణలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో యాజ్ ఎ సిఎస్ఏగా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్గా, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్ దట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. మనకి తెలంగాణలో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ తెలంగాణలో కూడా ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను.
1: తప్పకుండా ఆశిద్దాం మేడం. అలాగే మేడం, నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ నడుస్తోంది. అసలు ఏంటి సర్టిఫికేషన్? మనకి అందంగా ప్యాకెట్లలో పెట్టి ఆర్గానిక్ అని చెప్పి పప్పులు ఉప్పులు అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రైస్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది ప్యాక్డ్ ఫుడ్ విషయానికి వస్తే, అన్ప్యాక్డ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఇది ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతారు. అది ఫ్రూట్ కానివ్వండి, వెజిటబుల్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫోలియేజ్తో కనిపిస్తూ ఉంటాయి, మరి ఇవి ఆర్గానిక్కా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి?
0: అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ముఖ్యంగా అసలు ఎందుకు ఆ ప్రశ్నకు వస్తే కనుక, పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ నిజంగా అది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవాలి అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ టు ప్రొడ్యూసర్, అంటే మనకి ఈ పంట పండించే ఉత్పత్తిదారునికి, రైతుకి, కొనుక్కునే కన్జ్యూమర్స్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, అంటే నిజంగా అది ఆర్గానిక్గా కాదా అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు విశాఖపట్నం నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది తెచ్చి మనం హైదరాబాద్ స్టోర్స్లో పెడుతున్నాం,
1: కరెక్ట్.
0: సో అది నిజంగా అది ఆర్గానిక్గా కాదా, ఆ ట్రేసబిలిటీ ఎట్లా తెలుసుకుంటాం, ఆ సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ఫార్మర్ నుంచి ఈ విలేజ్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అయితే మనకి ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, అయితే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే 2 kinds ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ NCONF, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. వాళ్ళ ద్వారా మనకి ఒక రకమైన సర్టిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, ICS సర్టిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, అపిడా నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనుకుంటే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది సరిపోతుంది.
1: మేడం, ఇందాక మీరు చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ అని. సో దానికి సిమిలర్గా ఉన్న నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చట అమ్మబడును, ఇచ్చట సేంద్రియ ఉత్పత్తులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ యజమానికి ఒక ఎకరం భూమి కూడా లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయన అమ్ముతున్నారు. సో ఇలా అమ్మినప్పుడు ఆ సర్టిఫికేషన్ రైతు దగ్గర ఉంటుందా, వెండర్ దగ్గర ఉంటుందా, ఇది అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుందా?
0: మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడాను మనం ఒక సర్వే నెంబర్తో రిజిస్టర్ చేయబడిన పొలానికి మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఆ పర్టికులర్ ప్లాట్లో రైతు ఏమైతే పంటలు వేసి పండిస్తారో ఆ ప్రొడ్యూస్ని మనం ఆర్గానిక్గా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వల్ల ఈ ట్రేసబిలిటీ

0: సిస్టమ్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే, మనకి సర్టిఫికేట్ రావాలి అన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఇమీడియట్లీగా నేను ఈరోజు రిజిస్టర్ చేసుకొని నేను పండించే పంటకి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అది జరిగే పని కాదు. అది ఏమైనా మార్కెట్లో కొనుక్కునే ఒక ఐటెం లాంటిది కాదు. ఎందుకు అంటే మనకి ఈ సర్టిఫికేషన్ ఎందుకు అంటే, ఇట్స్ లోకల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే నిజంగా రైతులు ఏదైతే ఈరోజు ఆర్గానిక్ అని క్లెయిమ్ చేస్తున్నారో, నిజంగా వెదర్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఎవిడెన్సెస్. అంటే ఇది ఎలా ఎవిడెన్సెస్, దీంతో సర్టిఫికేట్తో ఏమవుతుంది అనుకుంటే, ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏంటంటే, మనకి వన్స్ రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుకు సర్టిఫికేట్ పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 మంత్స్ ఆఫ్ టైం.
1: ఓకే,
0: కంపల్సరీ. ఎందుకు అంటే వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాం రైతులకి, దీని సర్టిఫికేట్ వల్ల దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా పద్ధతులన్నీ పాటించాలి, తర్వాత ఈ స్టాండర్డ్స్ అన్ని వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమేమి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫార్మర్ డైరీస్, తర్వాత మీటింగ్ రిజిస్టరు, ట్రైనింగ్ రిజిస్టరు. మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టంలో ఏంటంటే గ్రూప్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అని 3 కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, మాడ్యూల్స్. సో సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్గా రైతు రిజిస్టర్ చేసుకొని తన పొలానికి, తన పండించే పంటకి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం 15 to 20 మెంబర్స్ ఉంటే కనుక ఒక గ్రూప్గా వాళ్ళు ఫామ్ అయ్యి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారు. అదొక రకం. అలా కాకుండా లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆర్గానిక్ ఆర్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉన్నట్టయితే కనుక ఆ విలేజ్లో ఉన్న రైతులందరినీ కూడా మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. మేము దంతెవాడలో 110 విలేజెస్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ దంతెవాడలో చూస్తే 227 విలేజెస్, దాంట్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 110 విలేజెస్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి
1: ఉంది.
0: ఈవెన్ అనదర్ 50% కూడా 80% రేంజ్ లో ఉంది. సో అనదర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో దంతెవాడ డిస్ట్రిక్ట్ విల్ బి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ట్రిక్ట్.
1: అలా నార్త్ ఈస్ట్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దంతెవాడలో కూడా వి విల్ సీ ఇట్ ఇన్ అనదర్ 2 to 3 ఇయర్స్ అన్నమాట.
0: ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీలో ఏరియా వైజ్ చూస్తే దంతెవాడ ఇస్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ ఇక్కడ ప్రెసెంట్ 65,000 హెక్టార్స్ ఆఫ్ ఏరియా మేము ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాం. ఈ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మనకి ఖరీఫ్ లో ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయినాక వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ విషయానికి వస్తే కనుక మనకేంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా అది ఆర్గానిక్ కాదా అని తెలుసుకోవాలి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే ఈ వెరిఫికేషన్ అనేది కూడాను మనకేంటంటే ఇది ఒక పోలీసింగ్ లాగా కాదు. ఏంటంటే మనం రైతు యొక్క పొలం పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు ఏమేమి పద్ధతులు పాటిస్తున్నారు, నిజంగా రైతుకి దీని మీద అవగాహన ఉందా లేదా, తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు, ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము వెరిఫికేషన్లో భాగంగా ఇవన్నీ వెరిఫై చేస్తాం. మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా, వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు రైతులతో మాట్లాడతాం, అదేవిధంగా ఫామ్ విజిట్ చేస్తాం, వాళ్ళు బఫర్ జోన్ విడిచిపెట్టారా లేదా, చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్గా ఉంచుకున్నారా లేదా, వీళ్ళు పద్ధతులన్నీ చుట్టూ బార్డర్ క్రాప్స్ పెడుతున్నారా లేదా, ఈ వివరాలన్నీ, ఈ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం.
1: అయితే మేడం, మీరు రకరకాల ప్రమాణాలు మీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్ లాగా
0: జరుగుతుంది,
1: కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు. మరి వెండర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ

0: వాళ్ళు ప్రొక్యూర్ చేసింది 100% సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి కన్స్యూమర్?
1: అయితే ఇక్కడ మనకి దీంట్లో భాగంగానే వన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ క్యూఆర్ కోడ్ని ప్యాకెట్ మీద, జనరల్గా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో చూడండి, ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ వివరాలన్నీ కనిపిస్తాయి మనకి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్లో కూడా ఏంటంటే మనం జస్ట్ వన్స్ ఫార్మర్కి సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే, కన్స్యూమర్స్ ఎవరైనా స్కాన్ చేసినట్టయితే, వాళ్ళు సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఉత్పత్తి యొక్క మూలాలను తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లోకల్ గ్రూప్ నుంచి వచ్చింది, ఏ విలేజ్ నుంచి వచ్చింది, వివరాలన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొనుక్కునే కన్జ్యూమర్స్కి కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు యొక్క వివరాలు వీళ్ళు పబ్లిక్గా ఇంత క్లియర్గా పెట్టడం వలన వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది.
0: అయితే రైతు నుంచి ప్రొక్యూర్ చేసి అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టాలి ప్యాకెట్ మీద.
1: క్యూఆర్ కోడ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనకి అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర, నేను ఒక ఫార్మర్ అనుకోండి, నా దగ్గర ఒక 100 టన్స్ ప్యాడీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 50 టన్స్ ప్యాడీ కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు అంటే, నేను ఒక సర్టిఫైడ్ ఫార్మర్ని అని తెలుసుకున్న తర్వాత, నా సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్. మీన్స్ నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ని వేరే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనేది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే, నేను కొనుక్కున్న ప్రొడ్యూస్ని నేను మళ్ళీ ఎవరికైనా బల్క్లో అమ్మాలి అంటే నాకు ఒక ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అవసరం. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఏంటంటే బయర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేషన్ బాడీ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ సర్టిఫికేషన్ బాడీస్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఆల్ ఓవర్ కంట్రీలో టోటల్ 70 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ 70 అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఈ 70 రీజనల్ కౌన్సిల్స్ లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, మా ఆర్గనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. సో వీఆర్ ఎట్ ప్రజెంట్ యాజ్ అండ్ టుడే మా దగ్గర 64,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ.
0: 64,000 ఫార్మర్స్
1: ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గా, అంటే భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థల్లో మా ఆర్గనైజేషన్ కూడా ఒకటి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఎవరైనా సర్టిఫికేట్ పొందాలి అంటే కంపల్సరీ త్రూ రీజనల్ కౌన్సిల్స్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: మేడం చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఎందుకంటే మనం వెళ్ళి ప్యాకెట్లు కొనేసుకుంటున్నాము, అంటే ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే అబ్బా ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటుంది అనుకుని కొనేసుకునే వాళ్ళు కొంతమంది. సో ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. దీని మీద అవేర్నెస్ కన్స్యూమర్కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్గానిక్ ఎందుకు కొనుక్కున్నాం అంటే టాక్సిక్ కెమికల్స్ వెళ్ళి మనల్ని పొల్యూట్ చేయకుండా ఉండకూడదు అని. కానీ ఆ పర్పసే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇదంతా వేస్ట్. కాబట్టి ఎంతో వర్క్ వెనకాల జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఆషామాషిగా లేదు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా, చాలా పగడ్బందీగా
1: జరుగుతుంది. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్టార్టింగ్ లో 327 రీజనల్ కౌన్సిల్స్ ఉండే, ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్క్రూటినీ చేస్తారు
0: మినిస్ట్రీ.
1: అందుకే ఇప్పుడు 70 వచ్చిందంటే
0: ఇక్కడ 300 ఎక్కడ 70.
1: సో ఈ రోజు మనకి సర్టిఫికేషన్ సిస్టమ్ లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎవరైనా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అమ్ముతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ట్రేసబిలిటీ సిస్టమ్, ఈ డేటా క్లీనింగ్.

0: ఇవంతా ఇన్స్పెక్షన్స్ అంటే సీజనల్లీ కంపల్సరీ వితౌట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికేట్ ఇష్యూ చేయం. అదేవిధంగా ర్యాండమ్ గా కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ చేస్తాం. సో ఆ విధంగా కూడా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రీజనల్ కౌన్సిల్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు.
1: అయితే మేడం, ముఖస్తుతి అని మీరు అనుకున్నప్పటికీ కూడా నేను చెప్తాను, మీరేమనుకున్నప్పటికీ కూడా, అయితే ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి సర్టిఫికేషన్, దానికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించడం ఇవన్నీ కూడా. అయితే అప్లైడ్ సైన్సెస్ అని మనం ఈరోజు చదువుకుంటున్నాం, కానీ మీరు చదువుకున్న విద్యని ఫార్మింగ్కి అప్లై చేసి ఈ పారామీటర్స్ అన్ని డిజైన్ చేసి గైడ్ లైన్స్ తయారు చేసి, అఫ్ కోర్స్ మీకు ఒక టీమ్ ఉండి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇలాంటి పకడ్బందీ అయిన వ్యవహారం మీరు చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ మేడం. డెఫినెట్ గా మీకు ఏవేవైతే అవార్డులు వచ్చాయో యూ డిజర్వ్ ఆల్ ఆఫ్ దోస్ అవార్డ్స్ అండ్ ఈవెన్ మోర్. అంతకంటే పెద్ద పెద్ద అవార్డులు మీకు రావాలి అని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న ప్రయత్నమే, మీరు 65,000 మంది రైతులు రిజిస్టర్ అయి ఉన్నారు అని చెప్తున్నారు, కానీ లక్షల్లో ఉన్న రైతులందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మేడం, ఫర్ అ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం.
0: థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతవరకు హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు వాణిజ్య సందేశాలు విందాం.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ఎదురుగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ అనుమతి ఇవ్వాలని, దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుతూ పరిశ్రమలు, కార్మికులు కలిసికట్టుగా దేశాభివృద్ధికి, బ్రిక్స్ దేశాల పరస్పర సహకారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చేసిందని ఆరోపిస్తూ జూలై 18వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఎల్నీన్యో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయని, కాళేశ్వరం కుంగిపోవడానికి బీఆర్ఎస్ఏ కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులు దక్కడంపై రాష్ట ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్యను రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్, సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ధ్యానం ద్వారా దైనందిన సమస్యలు, ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు అధిగమించవచ్చునని వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ అరవింద్ పద్మరాజు తెలిపారు. కాన్హా శాంతివనంలో జరిగిన హ్యాపీ వారియర్స్ రిట్రీట్ 2026 ముగింపు సభలో మాట్లాడుతూ, శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని డాలస్ స్టేడియంలో జరిగే మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

శ్రోతలకు మరొక్క మారు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గురువారం 16వ తేదీ సాయంత్రం 7:15 కిల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతుల గురించి డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2324 0852, 2324 0853. గుర్తుపెట్టుకోండి, ఈ 16వ తేదీన డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతుల గురించి తెలియజేస్తారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03 దాటి 7 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు 406.5 మీటర్లు, 733 కిలోహెడ్స్పై మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణిని కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ జేబు సంస్థగా మార్చుకుని దెబ్బతీశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో మాట్లాడుతూ మంత్రి సంస్థను, కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఏఐ సహాయంతో యువత నైపుణ్యాలను పెంచవచ్చునని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు మరో 10 రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఎన్యుమినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, అర్హులకు ఓటు హక్కు కల్పించేలా పూర్తి స్థాయిలో సర్వే పూర్తి కావడానికి అదనపు సమయం

తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు మరో 10 రోజులు పొడిగించాలని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఎన్యుమినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, అర్హులకు ఓటు కల్పించేలా పూర్తి స్థాయిలో సర్వే పూర్తి కావడానికి అదనపు సమయం అవసరమని వివరించారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పెట్టే అరుదైన ఇక్కత్ పట్టు చీరను ఈరోజు శ్రీశైలం దేవస్థానానికి సమర్పించారు. ఈ వస్త్రాన్ని స్వీకరించిన ధర్మకర్తల మండల అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ అద్భుత నైపుణ్యాన్ని అభినందిస్తూ చేనేత మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. హుస్సేన్సాగర్లో 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్తో పాటు భారత తొలి ఐఎల్సీఏ ఓపెన్ అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ను మేజర్ జనరల్ పునీత్ కపూర్ ప్రారంభించారు. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో దేశ విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ఎడ్బాక్స్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్ల జట్టులోకి తిరిగి రావడం భారత్కు ఎంతో సానుకూలమైన అంశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం ఒగ్గు కథలా వినిపిస్తారు శ్రీ కచ్చు అంజయ్య వారి బృందం.

సచ్చు అంజయ్య ఉక్కు కథ బృందం, చెప్పబోయే కథ నీలమ్మ సంతానం, మొదటి భాగం ప్రారంభం. ఏ రాఘవ రామచంద్ర, విష్ణుదేవుడు వేలేదు వైకుంఠము, సత్యలోకం పరిపాలన చేసే బ్రహ్మదేవుడు, శివరంధ్రలో కోటి పరిపాలన చేసే శివదేవుడు జంగమయ్య శంకరుడు ఉన్నంగా రాజాలు హరియలతై ఉన్నారమ్మా. భూలోక నగరంలో కూడా కొల్లాపురి పట్నం పరిపాలన చేసినా రాజవాజిరెడ్డి సోదరి సోదరి అమ్మవారు నీలమాదేవి. అరవై ఆరు రాజ్యాలు 77 దేశాలు ఉన్నది, 6 కోట్ల వారి యోగ్యతనే ఉన్నది. అరే రాజు కనుక సోదరి రాజ్యం దేశ పరిపాలన చేస్తే ఉన్నాడేవి. అవులుగోలు చోడి భాగ్యం ఉన్నదమ్మా. రాజా రాజవర్ణం లేని వారికి అన్నదానం, వస్త్రం లేని వారికి వస్త్రదానం చేస్తూ ఉన్నాడు. ప్రజలే కన్న బిడ్డలో లేక

దార ధర్మాలు వేసుకుంట రాజ్యం లోపల యొక్క రాజవేల కూడా యొక్క రారాజు కనుక యొక్క ఆదిరెడ్డి సౌరి ఉండంగా కన్న తల్లి నీలవా దేవికమ్మ దూషవాలకమైన కాడికేడి ఏడేళ్ళు కనుక వెళ్ళవాస ఉన్నాయి కన్న తల్లి కనుక యొక్క పుత్ర సంతానం యొక్క పరం లేదమ్మా కన్న తల్లి నీలవదేవి ఏమనుకున్నది అయ్యో రాఘవ రామచంద్ర రాజ్యం ఉన్నది దేశం ఉన్నది 7 కోట్ల శ్రీమంతం వీడలేని ఏంటి బంగారం ఉన్నది గాని అంశము తెలియ కొడుకులు 7 కోట్లు వెళ్తే పడ ఆడవేళ సంతరాపరం లేకపోయాను అయ్యయ్యో ఎన్ని నాళ్ళు బ్రతికిన వల్ల కాటికి ఎంత దంపతి పొట్ట కోసమే రామ రామాని యొక్క రాజ్యం వేళ తందుకు రాలేదు సత్య పొలవాన్ని బొక్కలు అయ్యేది లేదు మానవుడికి ఉంటది రా పశుకు తింట తీరా అని అంటారమ్మా రాజ్యం ఉండి ఏమి చేస్తుంది నాకు ధనం ఉండి ఏమి చేస్తుంది దాని ఉండి ఏమి చేస్తుంది అకాల శాస్త్రి గారికి హంసు కూడా ఏమో రణమైపోతే అరరే ఎత్తుకపోను కనుక కొడుకులు లేకపోయి అగో కంటి నీరు తీయడానికి అగో నాకు కనుక ఆడి బిడ్డ లేకపోయాను అయ్యయ్యో ఇంత ధనం యొక్క ఓడిచిపోయిన హే రాజ్య మంత్రికి పుణ్యక్షేత్రానికి భగవంతుడు సేవలు చేసే కదరా నాయమ్మా

నీలమ్మ కలకల కంట నీరు ఏనాడుదియంగా ఆడవిల్ల కంట నీరు ఎక్కడి మేళ వందుతున్నదే. వైకుంఠం ద్రాపడ బ్రహ్మణు నట్ట నడమ ఉన్నవాడు నాడమైన జంగమయ్య జయ జంగమయ్య ఆడవిల్ల పర్వతమ్మ దక్షకుడు కన్న బిడ్డ చైత పర్వతమ్మ రాగి పూసనాలు ఆడవిల్ల రమ్మ పర్వతమ్మ నమ్మో పంటశాల లోపల ఉన్న ఆడవిల్ల పర్వతమ్మకు పరిటి కొంగు నారిపోయింది కుంక పరిటి నిండిపోయింది. అమ్మమ్మ ఈ భూలోక నగరం లోపల ఇది ఎట్టి వారి కంట నీరా గుడ్డి వారి కంటి నీరా అన్నం ఉన్న వారి కంట నీరా అన్నం లేని వారి కంట నీరా భర్త జంగమయ్య వేడి పోతున్నా నీ జంగ

0: ఘంటశాల లోపల ఉన్నప్పుడు నా పరిటి కొంగున అనిపోయింది, కుంకుమరి నిండిపోయింది. ఈ భూలోక నగరం లోపల చూసిన అన్నం ఉన్నవారి కంటే నీరన్నం లేని కంటి నీరా. అని ఏనాడు అరవిల్ల పర్వతమ్మ అడిగింది.
1: తల్లి పర్వదేవి కదరా నాయమ్మా, అగువా ప్రకటనగా మాట్లాడుతూ ఉండి దేవశంకరుడి కళ్ళ చూసిండు పోయమ్మా. ఏమిటే పర్వదేవి, మరి ఏడు ఏడు లోయలలో ఉండేదానివి, పంచన గిళ్ళల్లో ఉండేదానివి, మరి రాజులు కనుక ఏలేడు కనుక మగవారు ఉండే సభ వేడికి వెళ్ళి వచ్చిన అడగంగా. ఏమిటో యమనారా ప్రాణేశ్వర, భూలోక నగరం లోపల ఎవరికి కనుక సంతనాపదం లేదు, ఎవరి కనుక బాధ కలిగింది, ఎవరికి కనుక యొక్క కష్టం వచ్చింది, కలకల కలకల కంటిని తీస్తే కనుక పండుకున్న నాకు పిల్లడ కొంగు తడిచిందన్నది. దాని యొక్క కారణం నాతో చెప్పు అన్నది పార్వతి. అమ్మా పార్వతి, భూలోక నగరం లోపల మాత్రం ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది కష్టాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, కన్నీరు పట్టుకొని వెళ్ళి వస్తే కనుక ఎవరని చెప్పు అంటున్నవి.
0: అనే వారి కల్లా అడవిల్ల పర్వతమ్మ కళ్ళతో చూసింది. గా పైన వయ్య గండ వేరుండ పైచీలకు వన్న మెట్టవరి దాత ఉన్నావు, బండ కింద ఉన్న రెండు మనదరలకు అన్న మెట్టవరి దాత ఉన్నావు సంగమయ్యాడు. రాతరాశవాడు బ్రహ్మదేవుడు కొంచెం ఏటో ఏమో ధర్మరాజు అన్నారు. లోకాలు సంగమయ్య కళ్ళతో చూసిండు.
1: సరే పర్వాలేదు పర్వతం, నీవన్న వాడుకు యొక్క ఏమిటమ్మ నాకు పెరడకుంగు దాచింది కనుక ఎవరికి బాధ కలిగిందో నాతో ఎప్పు అంట ఉన్నావు. చెప్తురేవో మంచివాడు, లేకపోతే నీకు తడివేడి స్థానం అయ్యా, నాందికి మాత్రం ఒక మేతలు వెయ్యా, నీకు మాత్రం ఒక పాలు అయ్యా అని అంటున్నావు. పోరుల్లా కళ్ళ పోరురా, పోరు మరి ఎక్కువ ఉంటది ఇంటి లోపట. ఆరవది పోరుకు వాగలేక గనక దేవశంకరుడు ఆకుపచ్చ తీసిండు, వారి చేతుల మూలం చేసిండు, కంటికి కాడికి పెట్టి కలిగి ఒమంత కళ్ళ చూసి ఎవరి కల్లా. అరే భూలోక నగరం లోపట నాయమ్మా, కొల్లాపురి పట్టం లోపల, అరే కొల్లాపురి పట్టం పరిపాలన చేసారా రాజు ఆదిరెడ్డి సోదరి సోదరి వారి అమ్మవారు నీలమదేవి. రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, ఏడుకోట శ్రీమంతం ఉన్నది, లేని యొక్క ఇంటి బంగారం ఉన్నగాని కొడుకుల సంతాన ఫలము బిడ్డల సంతాన ఫలం లేదు. తిరగరాని తీర్థయాత్రలు తిరిగింది, చేయరాని దేవన దేవతల పూజలు చేస్తే పుత్ర సంతాన ఫలం లేక కలకల కలకల కళ్ళ నీరు ఉన్నది. పర్వదేవి.

0: నీలమదేవి కలకల కలకల కన్నీరు తీసినందుకు ఆ నీలమదేవి శోకం కనుక నీకు పరడకం దర్శింది బావా. అక్షర సంఘం చెప్పి నేను మరిపో.
1: ఓ నాదా జంగమయ్యా, నగరం లోపల చూసిన అన్న ఉన్న వారికి పిల్లల్ని, పిల్లలు లేని వారికి ఏనాడు.

0: కులాది కొల్లాపురి పట్నం అయ్యే ఆదిరెడ్డి మహారాజు భార్య అమ్మవారు జగదేవి నీలమ్మకు
1: పార్వతిపోరు కోగలేక గనక గానాడు శివదేవ శంకరుడు గనక రంగ వెళ్ళిపోయి సందర్భాలు వేచి వాస్తవాల నటి మల్లె పొల గనక యొక్క ఫలాలు యొక్క తయారు చేసి వారి శిథిల మరం చేసి అన్నాడు గనక అగో శంకరుడు గనక నీలమదేవి గర్భవాసమైన సంతర ఫలం లేని నువ్వు నేను చూసే వరకల్లా ఒకరు కాదు ఇద్దరు కాదు వారి గురు కొడుకుల సంతర ఫలం ఇస్తానన్నాడు నాడు దీహజంగం అయ్యాక రూపులు పడవారి కాంత్ర వేషం కట్టిండు రూపులు పడవారి యొక్క రుద్రవే గుడైందమ్మా గంట గుమ్మత శంఖ పట్టుకోరి కనుక కనుక గంట కొట్టుకుంటూ బొంబోను శంఖ పట్టుకుంటారేమి అయ్యదంగా అయ్యారు.

వచ్చిండు కనకనకనకన గంట కొట్టిండి మమ్మల్ని శంఖం పట్టుకుంటూ అరికలాదిశులము సకరీ దేవదంగమయ్యాం పుల్లాపురి పట్టం లోపల కనుక కన్న తల్లి నీలం అది ఉన్నటువంటి ఏడంతాల మాలు వేడికి రాన వచ్చిండే గురు బోధి పాట వార్త ఉంటే కన్న తల్లి కనుక నీలం అదేవి కళ్ళ చూసిందమ్మా అలనారు కనుక పెద్దలంటే ప్రేమ గల్ల తల్లి నీలమదేవి ఏపలో అయ్యలు వార్తలు బట్టి బ్రాహ్మణులు ఎల్లు వచ్చారు దానం చేస్తారని చెప్పి కనుక తల్లి నీలమదేవి హాల ముప్చాలు యొక్క టెంపులు రవరత్నాలు చదువుపట పట్టుకొని వరహాల ముక్షాలు కనుక సాటు లోపల పట్టుకొని కన్న తల్లి కనుక నీలమదేవి సంగమయ్యా వేదిక.

ఏడేడు దర్వాజలు ఇళ్ళ దాటి కడ దర్వాజ కాడికి వెళ్ళి వచ్చాం. అయ్యవో దాంకం అయ్యా, నీవు దానం చేస్తే మరో హర ముక్త దానం చేస్తా తండ్రి, నా చేతి గారికి అయ్యో దానం మట్టు వల్లనమ్మా.

ఓ తల్లి నీలమదేవి, నువ్వు దానాలు పట్టుకొచ్చినవు, ధర్మాలు పట్టుకొచ్చినవు తల్లి, దానాలు ధర్మాలు తీసుకున్నాను గాని పెట్టిన దాన గనక సంఖ చూడబట్టిండు, దారాలు ధర్మాలు తీసుకున్నాడు, నీ దానం మెచ్చినా నీ యొక్క ధర్మం మెచ్చినా అని తల్లి ఒక మాట అడుగుతూ నీకెంత కోపం అని అడిగిండు. అయ్యవో సంగమయ్యా, మీరు పెద్దలు ఉండరు, పెద్దల ప్రాధం నాకు దొరకబోదు, పెద్దల మా తీవ్ర మాకు దొరకబోదు, నాకు ఎటువంటి కోపము లేదు సామి, ఎటువంటి మాట అడుగుతారు నాతో చెప్పు అన్నది. అమ్మ నీకు కొడుకులేందరు, నీకు బిడ్డలేందరే నాయమ్మా, నాతో చెప్పు అన్నాడు సంగమయ్యో శకరా. మాట వరకు వాళ్ళకల్లా కన్నెత్తలు నీలమదేవికి.

0: చాలకోలికున్నదయ్యా ఓ సంగమో,
1: బిడ్డల
0: మీదనయ్యా ఓ సంగమా, చాల ప్రేమ ఉన్నయ్యా ఓ సంగమో, విల విల విల విల విల్ ఆడుకుంటా కల కల కల కల కల నీరు తీసేవరకల్లా. అయ్యనాగరం కొడుకుల సంతాన బలం లేదు, బిడ్డల సంతాన బలం లేదు, నీ ఎప్పుడైతే కన్నీరు తీసిందాం అయ్య. నేను కనుక ఈ లోకము కాదు భూలోకము కాదు, నేను కనుక దేవలోకములు ఉన్నా దేవ శంకరుడి యొక్క సంఘమై నేను వచ్చినమ్మా. నీకు సంతాన బలం ఇస్తారని పలకంగానే నాకు ఇంతమంది కనుక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఆరుగురు కొడుకుల యొక్క సంతాన బలమేమన్నది, ఆరుగురు సంతాన బలం ఇస్తాను గాని అమ్మని కూకుంటే శివశివ నాలలే ఎత్త శివశివ నాలే శివుడన్న మాట సిద్ధమంది తప్పద్దు అయ్యన్న మాట అరగేది తప్పద్దు. అరే చూసేవా నీ గర్భ సంబంధం ఆరుగురు కొడుకులు పుట్టిన తర్వాత మరి చూసావా ఏళ్ళ కొడుకులు పెంచి పెద్ద చేసుకున్నాం కనమ్మా. పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత కనుక పరాయి పిల్లగాళ్ళ దగ్గర తీయాలి, ఆడిపియాలి, పాడిపియాలి, చెట్టని చెప్ప దెబ్బ కొట్టొద్దు, పల్లెత్తి ఒక మాట అనద్దమ్మా, నీ కొడుకులు చదువుకో పరాయి పిల్లగాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పిండు. ఏడేళ్ళ నీ కొడుకులు ఇలా పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత కరణానికి మళ్ళీ నేను వెళ్ళి వస్తా, అచ్చమన్న ఇచ్చమల్ల తోటల్లో ఉంటాను, కొడుకులతోటి పచ్చల పల్లాకి పంపించి కనుక పచ్చల పల్లాకి లోపల నన్ను కూర్చుండ పెట్టుకొని ఈ ఏడు ఏడు లోగిలు నింపుకోవాలి. అప్పుడు కనుక నేను కనుక వెళ్ళి వస్తానమ్మా, మరి చూసావా అట్లయితే సంతరం వరవిస్తారంటే ఓ దేవదేవా అంతకంటే మించి వింది నాకే ఉన్నదయ్యా, అంతకంటే మించిన యొక్క దైవం ఏమున్నది, కోరుకున్న సంతాన పలవీమని అన్నది తల్లిరో. అగో దేవాశంకరుడు ఆరుగురు కొడుకుల యొక్క సంతాన పొలం తీసిండు, అమ్మా కాకొల్ల కళ్ళ ముసుక పొల అంగిటి తెస్తే అంగిటి అందు యొక్క పొలమిస్తాను అన్నాడు. గానాడు గనక తల్లి నీలమాదేవి అరెరెరే భగవంతుడు చెప్పినప్పుడు ఆకారంగా గనక తల్లి గనక కాళ్ళ దగ్గర పెట్టింది, 10,000 వస్త్రం పబ్బది పట్టుకొని ఎప్పుడైతే అంగిటి తెరిచిందో శివుడు

నీలమదేవికి ఆరు కొడుకులు కొడుకుల సంతాన ఫలం ఇచ్చిండు. నీలమదేవి అన్న మాట తప్పకు అబద్ధం ఆడకమని చెప్పిండు. చిటాన చెంప దెబ్బ కొట్టిన మాతను మాయమైండు. దేవదంగం అయ్యే ఎండికుండా కైలాసం చేరుకున్నాడు. ఓం లోపల కొలుదిండు ఓం నారాయణమూర్తి. అదే దేవదంగం అయ్యే చోట ఉండని గాని ఏడు ఏడులోకిల్లా కలి ఏడులోకిల్లా కన్నంతలి నీలమదేవికి భర్త రాజ్యవేలి దేశవేలి యొక్క వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చిండు. అప్పుడు కనుక యొక్క దేవసంగం ఏమి వచ్చిండు వచ్చిన సంగతి చెప్పింది. నాకు సంతాన పరం దొరికిన సంగతి చెప్పింది. దారాలు కనుక సంబరపడ్డాడు సంతోషపడ్డాడు. ఆడికి వెళ్ళి కనుక యొక్క దాన ధర్మాలు వేసుకుంటూ రాదు ఉంటాను. భగవంతుని వరం నప్పలేక కన్నతల్లి నీలమదేవికి నాయమ్మా ఒకేసే గడియా.

దేవికి కాదు కన్నతలే నీలవ దేవికి భగవంతుని వరవందన తొమ్మిది గడిలు యొక్క నిండా వచ్చినాయి. భగవంతుని సత్యవందన ఆరుగురు కొడుకులు జనమైన్లు తల్లి గారికి సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది మంగళమ్మ మంత్ర.

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో మల్లన కథ నుండి నీలమ సంతానం మొదటి భాగం విన్నారు. శ్రీ కచ్చు అంజయ్య గారు బొగ్గు కథలో వినిపించారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
0: ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం. మొదటగా విందాం చిరునవ్వుతో చిత్రం నుంచి ఎస్పి చరణ్ పన్నపాట, సీతారామ శాస్త్రి రచన, మణిశర్మ సంగీతం. ఈ పాట మీకోసం

ఇప్పుడు విందాం సూరి చిత్రం నుంచి దేవన్ పాడిన పాట. కలువ కృష్ణసాయి సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం. ఈ పాట మీకోసం.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రిక విద్యాలయ విశ్వాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 6:50 వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నివారణ గురించి పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం.

7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పీఎం సూర్యాఘర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్, ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. ఎనిమిది 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్. 9:30 మనీతాక్ మన్థాన్. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హరికథ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవండి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ విశేషాలు తెలుసుకుందాం. ఆరు 6:10 భావన కార్యక్రమంలో మార్గదర్శకత్వం అంశం గురించి డాక్టర్ లక్ష్మీ అన్నపూర్ణ గారి రఘుప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాస పంటలు జాగ్రత్తలు వివరాలు. 7:00 జగిత్యాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు ఎం మహాదేవ్ గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి ప్రత్యేక కార్యక్రమం. అలాగే ఇది మన చట్టం శీర్షికలో భాగంగా 9 ఇయర్స్ ఆఫ్ జీఎస్టీ హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి కొప్పిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెలకంటి స్వరూప్ గారి గాత్రం వింటారు.

ఇక 11 గంటలకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వంకాయల సుష్మ కిరణ్మయ్య గారి గాత్రం వింటారు. వయలిన్ సహకారం శ్రీ పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె నందకుమార్ గారి సితార్ వాద్యం వింటారు. తబలా సహకారం శ్రీ శ్రీకాంత్ భట్లవాండే, రాగ్ ఆహిర్ భైరవ్. 12:10 యోవాణి తెలుగు కార్యక్రమం వింటారు. 12:40 ఎన్సీఈ ఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబర్లో గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ సంతానం 2వ భాగం ఒక్క కథలో వినిపిస్తారు శ్రీకచ్చు అంజయ్యవారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాత్విక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చిరుధాన్యాల ఆరోగ్య పదార్థాలు ప్రదాతలు వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస కొరత గురించి రాజేంద్రనగర్ పశుగ్రాస కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 8:03 అద్దం నాటిక వినిపిస్తారు. రచన డాక్టర్ చిట్యాల రవీందర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కొనరాతి, సహకారం శ్రీ జంగ అనిల్ కుమార్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చా కా విషయ్ హే. ఇక రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ రాగం తానం పల్లవి కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గర్ల యుగళగీతం వింటారు. 10:45 మధుర గీతాలు. ఇవండి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 16వ తేదీ సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు మీ సందేహాలను నివృత్తి చేసుకున్నట్టుకు ఫోన్ చేయండి, చక్కటి సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085852, మరొక నెంబర్ 2324085853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సలహాలని నివృత్తి చేసుకోవచ్చు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం. ఇలాకాయ్ కబ్రే.
2: ये आकाशवाणी है. अब आप मोहम्मद हुसामुद्दीन मतीन से उर्दू में इलाकाई खबरें सुनिए. सबसे पहले सुर्खियां. चीफ मिनिस्टर रेवंत रेड्डी ने दिल्ली में मरकजी वज़रा से रियासत में सड़कों और हवाई अड्डों की तरक्की से मुतालिक अहम मुलाकात की है. मरकजी वजीर किशन रेड्डी ने इल्जाम लगाया कि कांग्रेस और बीआरएस ने सिंगारेणी की तरक्की को नजरअंदाज किया है. मरकजी वजीर मानसुख मांडविया ने नौजवानों से कहा कि वो AI सीखें और अपनी स्किल्स को अपग्रेड करें.

0: made our strongest protest with the Iranian side on this particular matter, that these attacks must stop at the earliest. At the same time, there should be de-escalation and the two sides should come to the negotiating table and take the path of dialogue and diplomacy so that peace and stability can be ensured in West Asia.
1: Responding to a question on protests in POJK, Mr. Jaiswal said the ongoing protests in POJK are a direct consequence of Pakistan's decades-long systemic exploitation, denial of fundamental rights and administrative oppression in areas under its illegal and forcible occupation. He pointed out that rather than addressing the legitimate grievances of the local populace, the Pakistani state has responded with extreme police brutality and deploying lethal force against unarmed civilians that has resulted in tragic fatalities. He said New Delhi expects the international community to hold Pakistan fully accountable for these abuses and misdeeds. In a major step towards expanding bilateral trade and investment engagement, the first round of negotiations for the India-Maldives Free Trade Agreement concluded successfully. The negotiations were held in virtual mode last week. The Commerce and Industry Ministry said both sides made substantive progress across the negotiating tracks and reached broad convergence on several issues. The Comprehensive Economic and Trade Agreement between India and the United Kingdom will come into force from tomorrow. The landmark deal grants Indian exports zero-duty access to 99% of tariff lines in the UK market. It reflects the shared commitment of India and the United Kingdom to deepen their strategic partnership and deliver prosperity for their people. The Supreme Court today agreed to hear the Bhojshala dispute in Dhar district of Madhya Pradesh on a day-to-day basis to resolve the issue. However, the bench comprising Chief Justice of India, Suryakant, Justice Joy Mallya Bakshi and Justice V. Mohana declined the petitioner's request for an interim order restoring the status quo ante under which Muslims were permitted to offer namaz on Fridays alongside Hindu worship on designated days. The bench directed the state to make available a separate open space adjacent to the subject site to the Muslim site for offering namaz on Fridays between 1 p.m. and 3 p.m. The bench clarified that this arrangement is ad hoc in nature, subject to the final outcome of the matter. Election Commission has extended the schedule of ongoing special intensive revision of electoral rolls in Haryana and Andhra Pradesh by 10 more days. According to the Commission's revised schedule, the booth level officers, BLOs, will now visit house to house in both the states till 24th of this month. In cricket, England were 162 for 6 in 33 overs against India in the first of the three-match ODI series at Birmingham when reports last came in. Earlier, England won the toss and opted to bat first. In FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian Standard Time. France will look to book their place in third consecutive FIFA World Cup final. Spain, on the other hand, will aim to advance into their first World Cup final since lifting the trophy in 2010. And that is the end of this news bulletin.
2: సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలోని రహదారులు, విమానాశ్రయాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణి అభివృద్దిని నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏఐ సాంకేతికతను అలవరుచుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల అనుగుణంగా పంటల ప్రణాళికను సిద్దం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇంకొక 3 వారాల్లో ప్రారంభమవుతాయని, 2028 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అలాగే రక్షణ శాఖ భూసేకరణ సమస్యల పరిష్కారం కాగానే ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, ఇది రాష్ట్ర రవాణా అనుసంధానతను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను కాంగ్రెస్ బి

టీఆర్ఎస్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖనిలో జరిగిన బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1.2 లక్షలుండగా ప్రస్తుతం 35,000 తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అంతర్గత కలహాల వల్ల కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. సింగరేణి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కోల్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థ అభివృద్ది పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోల్ ఇండియా 2లో 260,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇండియాలో సింగరేణిలో కొత్త గన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మణుగూరు గని 3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులు త్వరలో శుభవార్త వింటారని మంత్రి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగాలు కోల్పోతామన్న భయాన్ని అధిగమించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్రను గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు 2026లో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సవాళ్ల నేపథ్యంలో కార్మిక హక్కులు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 14 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ 3 రోజుల సదస్సు భవిష్యత్తు ఉపాధి రంగంపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ కృషి చేస్తోందని వివేక్ పేర్కొన్నారు. ఆగస్టు 4-5 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు కోసం భద్రత, రవాణా, వైద్య సేవల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:03 నుంచి 11:00 వరకు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085252, 0402324085853, 0402955092. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో 668 కోట్ల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు ఈఎస్ఐ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేస్తాయని, లక్షలాది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు.
హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ప్రత్యేక సంక్షిప్త సవరణ గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది.

హైదరాబాద్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, కేవలం 21% మాత్రమే పూర్తయిందని ప్రభాకర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసేందుకు విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. డిజిటలైజేషన్ పనుల పెండింగ్ కారణంగా గడువు పొడిగించాలని రాష్ట ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరడంతో ఇంటింటి సర్వే ప్రక్రియ జులై 24 వరకు కొనసాగనుంది. ముసాయిదా జాబితాను జులై 31 విడుదల చేయనుండగా తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురితమవుతుంది. రాష్ట్రంలో 30-35% వర్షపాత లోటుకు కారణమైన ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అధికారులందరూ సమన్వయంతో రైతులకు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరుకు పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ 6 తడి పంటల వైపు మొగ్గు చూపాలని ఐఎండీ, ఐఐఎంఆర్, భూగర్భ జలవనరుల సంస్థల అధికారులు కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నీరు లేక పంటలు పండించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం 2026లో రైతులు 6 తడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత కోచింగ్ కోసం జులై 17 నుంచి ఆగస్టు 7, 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉన్న 150 మంది గ్రాడ్యుయేట్లను ఆగస్టు 16 నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం క్రీడాకారులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, కోచ్లలో ఆధునిక క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ ఆందోల్ జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిశాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్లోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

భారతేన దృఢం వినిందితం. వ్యాహృతం చయతి దృశి హింసా అంతారాష్ట్రీయ జలమార్గేషు ముక్త సురక్షిత నౌ పరివహనం బాధతే. సంయుక్త రాష్ట్ర సంఘే ప్యాలెస్టీన్ దేశస్య పూర్ణ సదస్యతాయై భారతేన దృఢం సమర్థనం ఘోషితం. ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ వివాదస్య సమాధానాయ ద్విరాష్ట్ర సిద్ధాంతం పునః సమర్థితవత్ భారతం. భారత్ సంయుక్త రాష్ట్రయోః సంబంధేషు నూతనః అధ్యాయః. ఉభయోః రాష్ట్రయోః మధ్యే నిష్పాదితః వ్యాపక ఆర్థిక అథ వ్యాపార సంధిః శ్వః ఆరభ్య పూర్ణతః క్రియాన్వితో భవిష్యతి. వస్త్రక్షేత్రే దేశస్య వర్ధమానం నేతృత్వం ప్రదర్శయితుం నవదెహల్యాః భారతమండపే సువిశాలతమస్య వైశ్విక వస్త్రమహోత్సవస్య భారత్ టెక్స్ 20-26 ఇత్యస్య మంగళమయః శుభారంభః. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన అద్య బీహార్ ఒడిశా రాజ్యయోః అతివృష్టేః ప్రకటితం పూర్వానుమానం. అపి చ ఫీఫా విశ్వచషక పాదకందుక క్రీడాయాం టెక్సస్ రాజ్యస్య డలాస్ క్రీడాంగణే అద్య రాత్రౌ ప్రథమాయాం ఉపాంత్యక్రీడాయాం ఫ్రాన్స్ దళం స్పెయిన్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రశాసనేన నిగదితం యత్ తైః పశ్చిమేషియా క్షేత్రస్య ఘటనాక్రమస్య సూక్ష్మావలోకనం విధీయతే. భారతేన హోర్మూజ్ జలసంధి మధ్యస్థాత్ సురక్షిత అబాధిత నౌవహనస్య అథ వాణిజ్య ప్రవాహస్య ఆహ్వానం పునః విహితం. అద్య సాయంకాలే నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః ప్రావోచత్ యత్ వైశ్వికస్తరే జనానాం ఆర్థిక ఊర్జా సురక్షాం సునిశ్చేతుం ఏతత్ పరమావశ్యకం వర్తతే. మంత్రాలయేన ఇరాన్ దేశస్య ఉపాభియాన ప్రముఖం సమాహూయ ఏకం వక్తవ్యం ప్రకాశితం. శ్రీ జయసవాలః ప్రోక్తవాన్ యత్ ప్రశాసనేన తెహరాన్ ప్రశాసనాయ స్వకీయా గభీరా చింతా ప్రకటయ్య తత్ర దురాపన్నానాం ఘటనాక్రమాణాం తీవ్రా నిందా కృతా. అస్మిన్ కార్యక్రమే ఏకస్య భారతీయస్య అమూల్యం జీవనం వినష్టం. బహవః భారతీయాః నాగరికాః చ వ్రణితాః సంజాతాః. యేషు కేచన గంభీరాః సంతి. ప్రవక్తా అవోచత్ యత్ భారతేన ఇరానం విరుద్ధ్య స్వకీయః దృఢ విరోధః ప్రకటితః. సహైవ ఏతాదృశానాం ఆక్రమణానాం సద్యః రోధనాయ బలం ప్రదత్తం. అనేనైవ సహ తేనోదీరితం యత్ క్లేశస్య శమనాయ ఉభయపక్షాభ్యాం వార్తామంచే సమాగత్య సంవాదరాజనయోః మార్గం అనుసరణీయం. యేన పశ్చిమేషియాక్షేత్రే పునః శాంతిః స్థిరతా చ సంభవేత్.

0: నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ₹2,40,000. హియర్ ఇంటిగ్రేషన్ కెన్నాట్ బి డన్ యాజ్ ది నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ నాట్ మోర్ దెన్ ది ఎగ్జెంప్టెడ్ లిమిట్. Situation 3, అగ్రికల్చరల్ ఇన్కమ్ 4,000, నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 3 lakhs. ఇన్ దిస్ సిట్యువేషన్ ఇంటిగ్రేషన్ కెన్నాట్ బి డన్, హవెవర్ ట్యాక్స్ లయబిలిటీ కెన్ బి అరైవ్డ్ అట్ బికాస్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ ది ఎగ్జెంప్టెడ్ లిమిట్. అండర్స్టాండ్ హియర్ దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ డిఫరెంట్, ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ డిఫరెంట్. ఇన్ దిస్ సిట్యువేషన్ ఇంటిగ్రేషన్ కెన్నాట్ బి డన్, హవెవర్ ట్యాక్స్ లయబిలిటీ కెన్ బి క్యాల్కులేటెడ్ యాజ్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ది ఎగ్జెంప్టెడ్ లిమిట్. Then the next situation that we will discuss is where agricultural income is ₹10,000, non-agricultural income is ₹5 lakh. This is a perfect situation of integration because both the conditions are being satisfied. That is, agricultural income is more than ₹5,000. Non-agricultural income is more than the exempted limit. Now we will see how tax liability is calculated in this case through the process of integration. Step 1. Add agricultural and non-agricultural income and calculate tax on this total. That is, add 10,000 plus 5 lakhs, that is 5,10,000. Calculate tax on this. The tax amount comes to ₹13,500. Step 2. Add agricultural and exempted income. Calculate tax on this total. That is 10,000 plus 2,50,000. That is 2,60,000. On this, calculate tax. So the tax amount on 2,60,000 comes to ₹500. Step 3. From the tax amount in step 1, deduct the tax amount in step 2. That is 13,500 minus 500 is equal to 13,000. Step 4. Calculate education cess at the rate of 4% on the tax amount arrived at in step 3. The resultant figure is the tax payable. The education cess is calculated at the rate of 4% on 13,000, which comes to ₹520. So total tax payable is ₹13,520. This is how tax liability has to be calculated through the process of integration, where an SSE has both agricultural and non-agricultural income and also satisfies the conditions laid down, that is agricultural income being more than ₹5,000 and non-agricultural income more than the exempted limit. Thank you.
1: Agricultural income and its assessment. That was a lesson by Dr. Rabindranath Solomon for third year undergraduate commerce student.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

0: విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట.
1: ఆకాశవాణి శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. తారకరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్రపడిన పాట, సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం. ఈ పాట మీకోసం.

ఆకాశవాణి సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. వానాకాలంలో కంది పంట సాగు వివరాలు తెలుసుకుంటారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు.

0: వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంటకోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతి చిత్రం నుంచి అంధార శ్రీమతికి హరిహరన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఈఎస్ మూర్తి సాహిత్యం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశ మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: పశ్చిమేషియా మే జో భీ గతివిధియాం చల్ రహీ హైం ఉస్ పర్ హమ్ లగాతార్ నజర్ రఖే హుయే హైం. హమారా మాన్నా హై కి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ కే రాస్తే సురక్షిత్ ఔర్ ఆజాద్ నౌ పరివహన్ ఔర్ వ్యాపార్ కే పక్ష జిస్కా హమ్ హమేషా సే బాత్ కర్తే రహే హైం, ఇస్సే యే సునిశ్చిత్ కియా జాసక్తా హై కి లోగో కా ఆర్థిక్ సురక్షా, ఉన్కే ఊర్జా కా సురక్షా పూరే దునియా మే, సిర్ఫ్ భారత్ మే నహీ పూరే దునియా మే ఉస్ పే ఆధారిత హై. ఔర్ యే నౌ పరివహన్ అగర్ ఆజాద్ తరీకే సే చలేగా తో ఉన్కి ఆర్థిక్ ఔర్ ఊర్జా సురక్షా కో సునిశ్చిత్ కియా జాసక్తా హై.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,

0: పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసీ లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 335,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

0: భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. అభీ తక్ క్యా చాలెంజ్ ఆతా థా, రేల్ ట్రాన్స్పోర్టేషన్ మే జబ్ ఉస్కో వ్యాగన్ మే భర్తే హై తో ఫ్లై యాష్ బహుత్ ఫైన్ హోనే సే ఉస్కో లోడ్ కర్నే కే టైమ్ మే బడా పొల్యూషన్ హోతా. సో దట్స్ వై వీ బ్రాట్ దిస్ రిఫార్మ్, ఫ్లై యాష్ కే లియే స్పెషల్ కంటైనర్ డిజైన్ కియా హై.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లో నెడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. టీ20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టన్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం.

వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నివారణ గురించి పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం.

నమస్కారం, నా పేరు డాక్టర్ రమ్య. నేను పశు వైద్య కళాశాలలో సహా ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులకు వర్షాకాలంలో పశు సంపదకు సోకే వివిధ వ్యాధుల గురించి మరియు వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కొన్ని నమూనాల సేకరణ గురించి నేను సలహాలు ఇస్తున్నాను. ఇప్పుడు మనకి వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో చాలా వాతావరణంలో తేడాలు చోటు చేసుకుంటాయి. కొన్ని నెలల నుండి మండి ఎండలతో విసిగి వేసారిపోయిన పశుపక్షాదులకు ఎంతో హాయి, ఉపశమనం లభిస్తాయి. కానీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వాటితో పాటు వివిధ రకాల వ్యాధి కారకాలు వ్యాప్తి చెందుతాయి. వీటి వల్ల గాలి, నీరు, మేత, పరిసరాలు కలుషితమవుతాయి. పశువుల కొట్టాలలో వర్షం వచ్చినప్పుడు చెత్త చెదారం చేరి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. వేసవి కాలంలో నీరు లేక ఎండిపోయి జలాశయాలు కొన్నిసార్లు కలుషితమైన నీటిలో నిండిపోతాయి. ఈ నీటిని పశుపక్షాదులు ఆర్తిగా తాగుతాయి. ఈ కారణాల వల్ల పశువుల్లో, జీవాలలో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వీటిని సరైన సమయంలో గుర్తించకపోతే పశువుల మనుగడకే ముప్పు. అందుకోసం పశు సంపద ఉన్న రైతులు, పశుపోషకులు వారి పశువులను, జీవాలను ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. దీనికోసం వారికి వర్షాకాలంలో తరచుగా వచ్చే వ్యాధులను గురించి, వ్యాధి కారకాల గురించి అవగాహన ఎంతైనా అవసరం. సూక్ష్మజీవులు, అతి సూక్ష్మజీవులు, పరాన్న జీవులు, శిలీంధ్రాలు మొదలగు వ్యాధి కారకాల్లో ముందుంటాయి.

పశువులలో సోకే ముఖ్యమైన వ్యాధులు కొన్ని తెలుసుకుందాం. మొదటిది గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి పికోర్నా అనే అతి సూక్ష్మ క్రిమి ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి సోకిన పశువులలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరుగుతుంది. నీటిలో కాలి నోటిలోను కాలి గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడడం వల్ల పశువులు తినలేకపోతాయి. కాళ్లలో పుండ్ల వల్ల సరిగ్గా నడవలేకపోతాయి. నోటి నుండి దారాల్లాగా చొంగ కారుతుంది. ఎండోక్రైన్ గ్రంథులు చెడిపోవడం ప్రభావితం అవుతాయి. అందుకని ఒకసారి వ్యాధి సోకి తగ్గిన తరువాత కూడా పశువులు ఎండలో పనిచేయలేవు. ఈ వ్యాధిని ఎలా నిర్ధారించాలి అంటే, గిట్టలు నోటిపుండ్లను ఫాస్ఫేట్ బఫర్ గ్లిజరిన్లో సేకరించి ప్రయోగశాలకు పంపిస్తే వాళ్ళు అక్కడ పలు రకాల పరీక్షలు చేపట్టి వ్యాధి కారకాన్ని నిర్ధారిస్తారు. రెండవ ముఖ్యమైన వ్యాధి గొంతు వాపు వ్యాధి. ఈ వ్యాధి పాస్టురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పుర్రు, గొంతు, మెడ వాయడము, శ్వాస కష్టంగా పీల్చడం, గురక, నోటి నుండి చొంగ, ఛాతి భాగంలో నీరు చేరి 24 గంటల్లో మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి నిర్ధారణకు రక్తం సేకరించి లీష్మన్ స్ట్రెయిన్ చేస్తే బైపోలార్ సూక్ష్మజీవులు కనిపిస్తాయి. అలాగే మరో వ్యాధి జబ్బు వాపు వ్యాధి. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం అనే సూక్ష్మ జీవి ద్వారా వ్యాప్తి చెందును. బాగా కండలు కలిగిన తిండి తిన్న పశువులు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ వ్యాధి సోకిన పశువు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ పశువులు సరిగా నడవలేవు, శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి పశువులు నిరాశ నిస్పృహకు లోనవుతాయి. భుజం, తొడ ప్రాంతాలలో వాపు ఉండి కాలక్రమేణా అవి కుళ్ళిపోయి నల్లగా మారుతాయి. కండరాల నుండి చెడు వాసన మొదలవుతుంది. శ్వాసకోశ వ్యాధులు మొదలవుతాయి. శరీరం అంతా విషపూరితమై చివరికి పశువులు మరణిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణకు ప్రభావితం అయిన కండరం ముక్కని శుభ్రమైన డబ్బాలో 10% ఫార్మలిన్లో ఉంచి ప్రయోగశాలకు పంపాలి. అక్కడ వాళ్ళు పలు రకాల పరీక్షలు చేసి వ్యాధి కారకం ఆ కండరంలో ఉందో లేదో నిర్ధారిస్తారు. మరొక వ్యాధి కుందేటి వెర్రి వ్యాధి. ఈ వ్యాధి ట్రిపనోజోమియా అనే రక్తంలో పరాన్నజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు నీరసం, జ్వరం, 103 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వస్తుంది. కాళ్లలో వాపు, బెదురు చూపులు, అకస్మాత్తుగా పాలు ఇవ్వకపోవడం, చివరికి చనిపోవడం జరుగుతాయి. ఈ వ్యాధి నిర్ధారణకు జ్వరం ఉన్నప్పుడు జుగులార్ సిర నుండి రక్తం సేకరించి లీష్మన్ స్టెయిన్ చేస్తే ఈ పరాన్నజీవులు రక్తంలో ఉన్నాయా లేదో తెలుసుకోవచ్చు. మరొక ముఖ్యమైన వ్యాధి జలగ వ్యాధి. ఈ వ్యాధి కారకం రక్తంలోని పరాన్నజీవులు. ఈ వ్యాధి సోకిన పశువు లక్షణాలు నీరసం, విరోచనాలు, తినకపోవడం, గంగడోలు ప్రాంతంలో నీరు చేరడం, రక్తహీనత, పాలిపోవడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణకు రక్తంతో గాని మలంతో గాని పరాన్నజీవులను తెలుసుకోవచ్చు. మరొక లక్షణం అజీర్తి. అజీర్తి ఉన్నప్పుడు పశువులలో పొట్ట ఉబ్బడం, మేత మేయకపోవడం, విరేచనాలు జరగడం చూస్తూ ఉంటాము. మరొక వ్యాధి బ్యాలెంటీడియాసిస్. ఈ వ్యాధి బ్యాలెంటీడియా కోలి అనే రక్తంలోని పరాన్నజీవి ద్వారా కలుగుతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులలో రక్త విరోచనాలు, నీరసించడం, పశువులు నడవలేకపోవడం చూస్తూ ఉంటాము. ఈ వ్యాధి నిర్ధారణకు మల నమూనాల్లో దీని గుడ్ల ద్వారా వ్యాధి కారకాన్ని గుర్తించవచ్చు. మరికొన్ని వ్యాధులు గొర్రెపిల్లల్లో మేకల్లో కనిపిస్తాయి. ఇలాంటి వ్యాధుల్లో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది చిటుకు రోగం గురించి. ఈ చిటుకు రోగం క్లాస్ట్రిడియం పర్ఫింజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, జీవాలు గాల్లోకి ఎగిరి కింద పడి చిటుకు వేసే సమయంలోనే మరణిస్తాయి. వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాల్లో ఈ వ్యాధి కారకాన్ని గుర్తించవచ్చు. మరొక వ్యాధి జీవాల్లో సోకే వ్యాధి నీలి నాలుక వ్యాధి. ఇది ఆర్బి వైరస్ అనే అతి సూక్ష్మ జీవి ద్వారా సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ముక్కు, నోటి లోపల ఎరుపు రంగు కనిపిస్తుంది. బాగా చొంగ కారుస్తాయి. నోటిలో పుండ్లు, ముక్కు నుండి స్రావాలు కారి ఎండిపోయి గట్టి పొక్కుల్లాగా అవుతాయి. ఇలాంటప్పుడు వాటికి శ్వాస పీల్చడం కష్టంగా ఉంటుంది. కాలిగిట్టలు వాచి చీము పడతాయి.

చివరకు నాలుక నీలిరంగులోకి మారిపోతుంది. ఈ వ్యాధి నిర్ధారణకు వ్యాధికారకాన్ని ప్రయోగశాలలో వివిధ రకాల నిర్ధారణ పద్ధతులలో నిర్ధారించారు. వర్షాకాలంలో కోళ్లలో కొన్ని వ్యాధులు చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనది కొక్కెర వ్యాధి. కొక్కెర వ్యాధి అతి సూక్ష్మ జీవుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మెడ వంకరగా ఉండడం, ఆకుపచ్చ రంగుల్లో విరోచనాలు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, అధిక సంఖ్యలో అకస్మాత్తుగా మరణాలు, గుడ్ల శాతం తగ్గిపోవడం, రెక్కలలో కాళ్లలో పక్షవాతం వచ్చి పక్షులు పడిపోతాయి. ఈ వ్యాధులు రావడం వల్ల పాడి పరిశ్రమకు, రైతాంగానికి తీరని లోటు ఏర్పడుతుంది. పాడి పశువులలో పాల దిగుబడి తగ్గుతుంది. జీవాలలో మాంసం దిగుబడి తగ్గుతుంది. చూడి పశువులలో గర్భస్రావం జరగవచ్చు. అందుకే రైతులు అప్రమత్తంగా ఉండి వ్యాధి లక్షణాలు కనిపించగానే చికిత్సకు పూనుకుంటే అవి కోలుకునే అవకాశం ఉంటుంది. పశు వైద్యుని సలహా మేరకు తగిన యాంటీబయోటిక్, నొప్పి తగ్గించే మందుబిళ్ళలు, నిరసం తగ్గించే బి కాంప్లెక్స్ తదితర మందులు క్రమం తప్పకుండా పశువు కోలుకునే వరకు వాడాలి. నివారణ చర్యలుగా వర్షాకాలం ప్రారంభంతోనే సరైన టీకాలు విధిగా వేయించాలి. తడిసి కుళ్ళి బూజు పట్టిన మేతను ఇవ్వకూడదు. కొట్టాలలో శుభ్రత పాటించి పొడి సున్నం చల్లుతుండాలి. తడి నేలను ఎప్పుడూ పొడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. అంతర బాహ్య పరాన్న జీవుల నివారణ మందుల్ని వాడాలి. నలతగా ఉన్న పశువులను మంద నుండి వేరు చేసి చికిత్స చేయాలి. మేత తినలేని వాటికి జావా, బెల్లం, ఉప్పు ఉన్న మిశ్రమాన్ని తాగిస్తూ నిరసించకుండా చూసుకోవాలి. పశువులు ఏ కారణంగానైనా మరణిస్తే పశు వైద్య అధికారికి వెంటనే తెలియజేయాలి. శవాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా లోతైన గోతిలో పాతి పెట్టాలి. కొన్ని రకాల వ్యాధులు పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతాయి. అలాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. పుష్టికారమైన ఆహారం, పశుగ్రాసం, దాణా, ఖనిజాలు అందిస్తే పశువులకు సరైన రోగ నిరోధక శక్తి ఇచ్చిన వారం అవుతాము. అలాగే మనం ఇప్పుడు కొన్ని వ్యాధి నిర్ధారణకు సంబంధించిన నమూనాల గురించి తెలుసుకుందాం. మనకి వ్యాధి వచ్చింది అని పశువులలో ఏదైనా అనుమానం వస్తే అలాంటి వ్యాధికి ఎలాంటి నమూనాలను సేకరించాలి? ఎందుకంటే అన్ని వ్యాధులకి అన్ని రకాల నమూనాలు పనిచేయవన్నమాట. మనకి ఆ ఒక వ్యాధికి ఒకే రకమైన నమూనాలు తీసుకొని దాంట్లోంచి వ్యాధి నిర్ధారణ చేయడం చాలా అవసరం. జంతువుల నుండి కానీ వాటి చుట్టూ ఉండే పరిసరాల నుండి కానీ నమూనాలను పలు రకాలుగా సేకరిస్తుంటారు. వీటిని వ్యాధి నిర్ధారణ కొరకు గాని, వ్యాధి సర్వేలెన్స్ కొరకు గాని, ఆరోగ్య పత్రం ఇవ్వడం కొరకు గాని, మరియు చికిత్స టీకాలు ఇచ్చిన తరువాత జంతువుల రెస్పాన్స్ తెలుసుకోవడానికి గాని ఉపయోగిస్తాము. ఈ నమూనాలను చాలా జాగ్రత్తగా, జంతువుకి ఇబ్బంది కాని, గాయాలు లేకుండా పరిశుభ్రంగా సేకరించాలి. వ్యాధితో చనిపోయిన జంతు కళేబరాల నుండి పదార్థాలను సేకరించి పరీక్షించినప్పుడు మాత్రమే వ్యాధిని సరిగ్గా నిర్ధారించవచ్చు. నమూనాలు సేకరించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన అంశాలు కొన్నున్నాయి. అవేంటో చూద్దాం. గాయాలను చూపిస్తున్న ప్రాంతాల నుండి మరియు వ్యాధి కారకాలు ఎక్కువగా ఉన్న ప్రదేశం నుండి మాత్రమే నమూనాలను సేకరించాలి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి గురించి తెలుసుకున్నాం ఇందాక. ఆ వ్యాధిలో వెసికిల్స్ నుంచి మాత్రమే కొన్ని ద్రావణాలు వస్తాయి, అది మనం సేకరించాలి. అలాగే మశూచి ఉంది, మశూచిలో చర్మ గాయాలు మనం సేకరించాలి. థైలేరియా అనే పరాన్నజీవి వ్యాధి ఉంటుంది, అందులో శోషగ్రంథులలో ఈ పరాన్నజీవులు ఉంటాయన్నమాట. అలాంటి గ్రంథుల దగ్గర నుంచి మనం ఈ నమూనాలు సేకరించాలి. తాజాగా ఉన్న జంతు కళేబరాల నుండి మాత్రమే నమూనాలు సేకరించాలి. క్రిమి రహిత పరికరాలు మాత్రమే వాడాలి. సేకరించిన పదార్థాలను, సంరక్షణ కారకాలను ఉపయోగిస్తూ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచి వ్యాధి నిర్ధారక ప్రయోగశాలకు పంపవలెను. జీవించి ఉన్న జంతువుల నుండి సేకరించవలసిన నమూనాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రక్తం. రక్త కణాల పరీక్ష కొరకు సూక్ష్మజీవులు, అతి సూక్ష్మజీవులు మరియు రక్తంలో ఉండే ప్రోటోజోవాలను గుర్తించడానికి రక్త నమూనాలను సేకరించాలి. సాధారణంగా రక్త నమూనాలు సేకరించేటప్పుడు ప్రతిస్కందకం అనగా యాంటీకోయాగులెంట్ కలిగి ఉన్న పరిశుభ్రమైన సీసాలో సేకరించాలి. సీరం అవసరమైతే ఒక పొడి పరీక్ష గొట్టంలో రక్తాన్ని సేకరించి రాత్రంతా ఏటవాలుగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచాలి. కొన్ని పరీక్షలకు ప్లాస్మాని కూడా

ఉపయోగించవచ్చు. రక్తం సేకరించు ప్రదేశం పెద్ద జంతువులకు జుగులార్ సిర, తోక సిర, పందులకు వీణాకేవ, పక్షులకు రెక్కల సిర. రెండవ నమూనా మలము. 10 గ్రాముల తాజా మలం సేకరించాలి. ఈ నమూనాను స్క్రూతో కప్పబడిన శుభ్రమైన గొట్టంలో ఉంచాలి. ఏవైనా నమూనాలు సేకరించినప్పుడు అవి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం వాటిని పరీక్షించాలి లేదా పరీక్షకు పంపించాలి. 24 గంటల లోపు నమూనాను ప్రయోగశాలకు పంపాలి. ఒకవేళ ఆలస్యం అయితే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆ మలాన్ని మనం భద్రపరచాలి. ఇలా భద్రపరచడం వల్ల ఏమవుతుందంటే ఆ నమూనాలో ఉండే వ్యాధికారకాలు ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ కాకుండా ఉంటాయి. 3వ నమూనా ఏంటి అంటే చర్మం. సాధారణంగా 2 గ్రాముల పైపొర చర్మం కణజాలంను పరిశుభ్రంగా సేకరించాలి. 5 మిల్లీలీటర్ల ఫాస్ఫేట్ బఫర్ గ్లిజరిన్ లో pH 7.6 వద్ద ఉంచాలి. లోతైన చర్మ కణజాలాలను కొన్ని రకాల మైట్స్ నిర్ధారణకు సేకరించాలి. మరొక నమూనా చీము, గర్భాశయ స్రావాలు. పరిశుభ్రమైన సిరంజితో సేకరించి స్క్రూతో కప్పబడిన శుభ్రమైన సీసాలో 4 డిగ్రీల వద్ద ఉంచాలి. శుభ్రమైన దూదిని శరీర స్రావాల దగ్గర ఉంచి దానిని పరిశుభ్రమైన సీసాలో ఉంచి ఇంకని దూదితో గొట్టం యొక్క మూతిని మూసివేయాలి. మరియు పాలు. మిల్క్ ఫీవర్ గురించి నిర్ధారించుకోవడానికి మనం సాధారణంగా పాలను సేకరిస్తుంటాం. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా సరే పాలని మనం టెస్ట్కి పంపిస్తుంటాం. పాలని సేకరించేటప్పుడు చనుమొనని పరిశుభ్రంగా కడిగి ఎండిన తర్వాత మాత్రమే నమూనాను సేకరించాలి. మొదటి దార పాలను వదిలేసి తర్వాత పాలను సంరక్షణ కారకాలు ఉపయోగించకుండా సేకరించాలి. మొదటి దార పాలలో ఎక్కువగా తెల్లరక్త కణాలు, కొన్ని రకమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని పరీక్షకు పంపిస్తే దాంట్లో ఈ తెల్లరక్త కణాలు ఉండడం వల్ల మనకి తప్పుగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నమూనా బయాప్సీ. ఈ సేకరించిన కణజాలాన్ని 10% బఫర్ ఫార్మలిన్ సెలైన్ లో సంరక్షించాలి. వీటిని హిస్టోపెథాలజీ కోసం ఉపయోగిస్తారు. వ్యాధి సోకిన ప్రదేశం మరియు చుట్టూ ఉన్న ఆరోగ్య కణజాలం రెండూ కలిసి ఉన్న నమూనాలను సేకరించాలి. జాతులు, రకం, వయస్సు, లింగం, సేకరించిన ప్రదేశం వివరాలను ప్రస్తావిస్తూ నమూనాలు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించాలి. కొన్నిసార్లు కొన్ని పశువులు చనిపోతాయి. అలా చనిపోయినప్పుడు వాటికి మనం పోస్ట్ మార్టం నిర్వహిస్తాము. అలా పోస్ట్ మార్టం వద్ద సేకరించాల్సిన నమూనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమూనాలు సేకరించేటప్పుడు పరిశుభ్రమైన పరికరాలను వాడుతూ జాగ్రత్తగా సేకరించాలి. ఎందుకంటే మనం అపరిశుభ్రమైన పరికరాలను వాడితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మనం సేకరించే నమూనాలకు ఏమన్నా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి తప్పుగా వస్తాయి. నమూనా సేకరించే డబ్బాలపై నమూనా పేరు, తేదీ, జంతువు యొక్క గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధుల గురించి పూర్తి అవగాహనతో మరియు భద్రతతో పోస్ట్ మార్టం చేయాలి. అన్ని నమూనాలను ఒకే డబ్బాలో కాకుండా వేర్వేరు డబ్బాలలో 10% ఫార్మలిన్ లో ఉంచి ప్రయోగశాలకు పంపాలి. వివిధ బ్యాక్టీరియా, వైరస్, వ్యాధులు సోకినప్పుడు సేకరించాలి నమూనాలు. దొమ్మ వ్యాధి, ఆంథ్రాక్స్, ఇది జూనోటిక్ వ్యాధి, పశువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి సోకి చనిపోయిన పశువుల ముక్కులో నుంచి, చెవులలోంచి, నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా రక్తం కారుతున్నప్పుడు మనం అటువంటి పశువుకి పోస్ట్ మార్టం చేయడానికి జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ చేసుకున్నాకే మనం పశువుకి పోస్ట్ మార్టం నిర్వహించాలి. ఇలాంటి పశువులలో బ్లడ్ స్మియర్, చెవి సిర నుండి బోరిక్ యాసిడ్ పౌడర్ లో ఉంచిన మజిల్ అంటే పశువు మూతి దగ్గర ఉన్న పీస్ ని మనం కట్ చేసి అది దాంట్లో ఉంచి బ్యాక్టీరియా మనం నిర్ధారించాలి. తర్వాత జబ్బ వాపు వ్యాధి, దీన్ని బ్లాక్ క్వార్టర్ అంటాము. ఈ వ్యాధి బారిన పడిన పశువుకి జబ్బ దగ్గర కండరం అంతా నల్లగా మారిపోయి బాగా నొప్పిగా ఉంటుంది. పశువు లేవలేదు కూర్చుంటే అలా ప్రభావితమైన కండరం ముక్కని శుభ్రమైన డబ్బాలో ఐస్ మంచు మీద కానీ 10% ఫార్ములా కానీ ఉంచాలి. ఇలా ఉంచి వీటిని వ్యాధి నిర్ధారక ప్రయోగశాలకు పంపించాలి. స్వైన్ అక్కి, స్వైన్ ఎరసపలాస్ అనే రోగం పందులలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇలాంటి వ్యాధి బారిన పడిన పందులలో గుండె రక్తం లేదా వ్యాధి సోకిన అవయవాలను 10% ఫార్మలిన్ లో సేకరించాలి. మనం రెగ్యులర్ గా చూసే ఇంకొక రోగం ఏంటి అంటే క్షయ, అది ట్యూబర్క్యులోసిస్ అంటాము. ఈ వ్యాధి బారిన పడిన పశువులు వ్యాధి సోకిన అవయవాలు మరియు రక్తం నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించాలి. గొంతువాపు వ్యాధి. గొంతువాపు వ్యాధి సోకినప్పుడు మనం రక్తం సేకరించి పశువులలో సిరలను రక్తం, జుగులార్ సిరలను రక్తం సేకరించి దాన్ని మనం టెస్ట్ చేస్తే ఆ గొంతువాపు వ్యాధి కారకాలను మనం గుర్తించవచ్చు. మరియు లెప్టోస్పైరోసిస్ వ్యాధి, ఇది మెదడు పొరల వాపు వ్యాధి అంటాము. ఈ వ్యాధి సోకిన అవయవాలు ముఖ్యంగా లివర్, మెదడు వీటిలలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. కంటి

0: ఎస్ బొవైన్ ప్లూరోనిమోనియా వ్యాధి. ఇది ఊపిరితిత్తులు, శోషగ్రంథులు జంకర్స్ ద్రావణంలో సేకరించాలి. మరియు లిస్టీరియోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అలా గుండ్రంగా తిరుగుతూ గోడ కొట్టుకొని కింద పడిపోతుంటాయి. అలా సింప్టమ్స్ చూపించిన ఏదైనా వ్యాధి మనకి జీవాలలో కనిపిస్తే అలాంటి వ్యాధి బారిన పడిన పశువులలోంచి మెదడు గాని, ఊపిరితిత్తులు గాని, మూత్రపిండాల ముక్కలను గాని మంచుపై సేకరించి ఆ సేకరించిన నమూనాలను మనం వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించాలి. మరియు యాక్టినోబేసిల్లోసిస్ కానీ యాక్టినోమైకోసిస్ కానీ ఈ రెండు బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధులండి. ఈ వ్యాధులు సోకిన పశువులలో వ్యాధి సోకిన లోతైన ప్రదేశం నుండి చీమును సేకరించాలి. ఈ చీములలో మనం ప్రయోగశాలకు పంపిస్తే అక్కడ వాళ్ళు వివిధ రకాల టెస్టులు చేసి దాంట్లో ఈ సూక్ష్మజీవి బ్యాక్టీరియా ఉందో లేదో నిర్ధారించి చెప్తారు. స్ట్రాంగిల్స్ అనే ఇంకొక వ్యాధి ఉంది. ఇది ఎక్కువగా గుర్రాలలో కనిపిస్తుంది మనకి. ఈ గుర్రాలలో ఈ వ్యాధి సోకినప్పుడు గుర్రాలల కాళ్లలోంచి చీము గాని, ముక్కులోంచి చీమిడి గాని బాగా కారుతూ ఉంటుంది. అప్పుడు ఈ చీముని చీమిడిని మనం సేకరించి టెస్ట్ కి పంపించాలి. పశువులలో రొటీన్ గా కనిపించే వ్యాధి గాలికుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం మనం. దీనికి ఎక్కువగా టీకాలు ఉంటాయి మన దగ్గర. ప్రభుత్వం కూడా టీకాలు మనకి సరఫరా చేస్తుంది. ఎప్పుడైతే రైతులు ఈ టీకాలు వేయడం మర్చిపోయినా సరే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదిస్తే టీకాలు ఇస్తారు. అలా ఒకవేళ టీకాలు మిస్ అయినట్టయితే పశువులలో గిట్టెలలో నోటిపుండ్లను ఫాస్ఫేట్ బఫర్ గ్లిజరిన్ తో సేకరించాలి. ఈ గిట్టెలలో నోటిపుండలో ఈ వ్యాధి వైరస్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి వ్యాధి కారకాలు ముఖ్యంగా అక్కడ నిల్వ ఉంటాయన్నమాట. తర్వాత గొర్రెలలో జీవాలలో పీపీఆర్ వ్యాధి చూస్తూ ఉంటాం మనం. అది ప్లీహం, ప్రేగులు, ఊపిరితిత్తులు, శోషగ్రంథులు ఇలాంటి వాటిలలో ఈ వ్యాధికారకం నివాసం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆర్గాన్స్ ని మనం మంచుపై, ఐస్ పై సేకరించి వీటిని ప్రయోగశాలకు పంపించాలి. మరియు నీలి నాలుక ఎక్కువగా గొర్రెలలో కనిపిస్తూ ఉంటుంది. నాలుక గిట్టెలు అన్ని నీలి రంగులోకి మారిపోతాయి. అక్కడ నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన జీవాల శరీర ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం మనం శిరలలోంచి సేకరించి ఆక్సలేట్, పొటాషియం గ్లిజరిన్ సంరక్షకాలు ఉన్న పరీక్ష గొట్టంలో సేకరించాలి. సేకరించి రక్తాన్ని మంచుగడ్డపై ఉంచి ప్రయోగశాలకు పంపించాలి. ఇంకొక రోగం ఏంటంటే మశూచి. మశూచి సోకిన కోళ్లు పొక్కులను 50% గ్లిజరిన్ లో సేకరించాలి. తర్వాత పందులలో స్వైన్ ఫీవర్ చూస్తూ ఉంటాము. అలా స్వైన్ ఫీవర్ సోకిన పందుల గుండె నుండి రక్తం సేకరించాలి. ప్లీహం, శోషగ్రంథులను సేకరించాలి. పిచ్చి కుక్క వ్యాధి ఎక్కువగా కుక్కల్లో చూస్తూ ఉంటాము. ఈ వ్యాధి కూడా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఇది కుక్కల్లోని మనుషులకి త్వరగా సంక్రమిస్తుంది కుక్క కాటు ద్వారా. ఇలా మనకి పిచ్చి కుక్కల్లో ఈ వ్యాధి కారకం అది రేబీస్ అంటాము. ఈ వ్యాధి మనకి సోకిన కుక్కల్లో మెదడుని జంకర్స్ ద్రావణంలో మరియు 50% గ్లిజరిన్ సలైన్ లో సేకరించాలి. తర్వాత కెనైన్ డిస్టెంపర్, ఇది కూడా కుక్కల్లో చూస్తున్న వ్యాధి మనం. ఈ వ్యాధి సోకిన అవయవాలను 50% గ్లిజరాల్ సలైన్ లో సేకరించాలి. తర్వాత రోగం ఆఫ్రికన్ హార్ట్ సిక్నెస్, ఇది కూడా గుర్రాల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించిన జంతువుల గుండెలోంచి రక్తము, వ్యాధి సోకిన అవయవాలు 50% గ్లిజరాల్ సలైన్ లో సేకరించాలి. ఇలా మనకి వివిధ రకాలైన వ్యాధులు సోకినప్పుడు పశువుల్లో వ్యాధిని నిర్ధారించి మాత్రమే మనం దానికి ట్రీట్మెంట్ మందులు ఇవ్వాలి. వ్యాధి నిర్ధారణ లేకుండా మనకి ఏ సింప్టమ్స్ ఉన్నా అంటే ఆ పశువు ఎటువంటి సైన్స్ చూపించినా సరే ఒకే రకమైన మందులు ఇవ్వడం వల్ల పశువులలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మనకి త్వరగా చూపించి ఏ మందుల తర్వాత పనిచేయకుండా అయిపోతుంది అన్నమాట. అందుకే ఖచ్చితంగా పశువుకి రోగాలు వచ్చినప్పుడు సొంతంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రాకుండా యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు వ్యాధి కారకాన్ని నిర్ధారించి మాత్రమే పశు వైద్య అధికారి దగ్గరకు తీసుకెళ్లి వ్యాధి లక్షణాలు చూపించి వ్యాధి నమూనాలు సేకరించి ఆ నమూనాల్లోంచి వ్యాధి కారకాన్ని గుర్తించి తద్వారా ఆ వ్యాధికి చికిత్స అందించాలి. అప్పుడైతే మనకి పశు వ్యాధి బారిన పడకుండా ఉంటుంది లేదా త్వరగా కోలుకొని పశు ఆరోగ్యంగా ఉంటుంది. నమస్కారం.
1: ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధుల నివారణ గురించి పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ప్రేక్షకులకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 16వ తేదీన సాయంకాలం 7:15 ఇళ్ళు వాకిలే కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు మీ సందేహాలని నివృత్తి చేసుకున్నందుకు ఫోన్ చేయండి, చక్కటి సమాధానాలు, సలహాలు పొందండి. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 040 జతచేసి 2324085 మరొక నెంబరు 2324085 ఈ రెండు నెంబర్లకు కాల్ చేసి మీకు ఎలాంటి సలహాలున్నా కూడా నివృత్తి చేసుకోగలరు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ST కోడ్ 040 జతచేసి 2324085852, మరొక నెంబర్ 2324085853, మరొక నెంబర్ 2955059923. ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

0: ఈ గమనిక మరొక్కసారి. ఈ నెల 15వ తేదీ అనగా బుధవారం, అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955592. ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. పిఎం సూర్యాఘర్ బిజ్లీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
4: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
6: నమస్కారం సార్.
5: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
6: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం.

0: నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ నాలుగు ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. నాలుగు స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతా ఉందండి. గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్ ని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ని మనము సృష్టించుకోవడం జరుగుతా ఉంది. దీనివల్ల ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
0: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీదీ కార్యక్రమంలో అనుసంధానించి SHG మహిళలు ఈ పథకం ద్వారా కూడా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం.

0: సార్, మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పీఎం సూర్యాఘర్ లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకుని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్ గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమా గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకము ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పీఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పీఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకుని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్లీ ఒకసారి చెప్పాలంటే, పీఎం సూర్యాఘర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1800 333 333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి. వికసిత్ భారత్ 2047లో భాగంగా పీఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
1: మరి ఈరోజు శ్రీమతి పసుపులేట్ నీలిమ గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉభయ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పిఎం సూర్య గారి యోజన గురించి చాలా చక్కగా వివరించారు. మరి విద్యుత్ రంగంలో పిఎం సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకము ఎంతో ప్రాముఖ్యమైనదని, అలాగే వికసిత్ భారత్ 2047లో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని, వికసిత్ భారత్ 2047కు

0: ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేసినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, అలాగే వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు సార్, అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో వెబ్రన్ సక్సెస్ అయింది. నగర్ కర్నూలు కొల్లాపూర్ వద్ద ప్యాకేజ్ 1లో మొదటి పంపు లాంచ్ చేసి అధికారులు నడిపించారు. వారం రోజులు శ్రమించి మొదటి మోటార్ వెట్రన్ ఇంజనీర్లు విజయవంతం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆలంపూర్ నియోజకవర్గంలోని పలు విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారు. నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉప కేంద్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. వడ్డేపల్లికి చేరుకున్న ఆయనకు అధికార స్వాగతం పలక మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహల్తో కలిసి ఆలంపూర్ పరిధిలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ 3311 కేవీ ఉప కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గాంధీభవన్లో మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండ సురేఖ సమావేశమయ్యారు. కడియం శ్రీహరిపై ఇప్పటికే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన కొండ సురేఖ మీనాక్షి నటరాజన్ కూడా సమస్యను వివరించారు. దేశవ్యాప్తంగా 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. 668 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులకు ఆధునిక వైద్య సేవలు అందనున్నాయి. సనత్నగర్లో 211 కోట్ల రూపాయల వ్యయంతో ఓపీడీ బ్లాక్ను ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై చాలా ఫిర్యాదులు వస్తాయని, అందుకే గడువు పెంచాలని సీఈఓను కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీఎల్ఓలు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు వస్తాయని, అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు వివరించారు. క్యూర్ పరిధిలో 100 LIG ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయి. సచివాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకాన్ని 20వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియా పరిణామాలు నిశితంగా గమనిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. హోర్మోజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్యం జరగాలని ఆయన కోరారు. ఇరాన్ దాడిలో భారతీయుడు మరణించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దాడులపై చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని

ఆకాశవాణి సమయం 7:03. ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారి గాత్రం విందాం.

ఆకాశవాణి, ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు చిత్తసీమ సినీ గీతాలు విందాం. సుబ్బు చిత్రం నుంచి

శ్రోతలు మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం మౌనమేళనోయి చిత్రం నుంచి రమణగోకుల పాడిన పాట వేటూరి సాహిత్యం, రమణగోకుల సంగీతం.

చిత్రసీమ సినీగీతాలలో మరో పాట విందాం. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రం నుంచి చిత్ర రంజిత్ పన్న పాట. వనమాలి రచనకి కెఎం రాధాకృష్ణన్ సంగీతం వహించారు ఈ పాట మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందార శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిహొట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతి మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అణిగినవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతీ మృకుండులకు. తమ తర్వాత

తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా శ్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చేంత చేత మిగులవంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాశి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రమంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

ఎటువంటిదో తెలుసా? ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రముంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు ముఖండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేష మాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే, మహాశ్మశానే, త్రికంఠక విరాజితే, వేగవాహిన్యా, గౌరీముఖే, శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి, అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు. మరుద్వతి, అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి. అంతకంటేనా, సంతానవంతులం కావటం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తార మహానుభావుడు. ఎలా ఉన్నదిటి గంగాభవాని అంటే, శైవాల కేశ పాశములను

దర్శిస్తూ పరమ పావన తరంగ రంగైనటువంటి హర అంతరంగ అయినటువంటి అన్నపూర్ణా భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా?

దాని హిమవదుల సదురోజముల దాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢ రంభోరువుల దాని రుక్మగంజి పాదముల దాని సర్వ సంపదల దాని గంచ మృకండు మౌని గంగా భవాని. పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మిణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ అంటూ అన్నపూర్ణాదేవిని సాంగోపాంగంగా అర్చించారు. అమ్మ అనుగ్రహాన్ని పొందారు. అమ్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, ఆ తల్లి దయలేకపోతే లోకంలో మనకి కలిగేది లేదు కదా. అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి. మాతా సమం నాస్తి శరీర పోషణం. అటువంటి సకల లోకాలకు తల్లి అయినటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు. సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో, నిర్మల చిత్తంతో, నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంధం పరిచ్ఛేదమైపోతుంది. అందుకనే తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ, ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభవాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండుడు.

మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే భవానీవ భవానీవ భవానీవ గతిర్మమా మృత్యుంజయా పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా దీక్షా విరూపాక్ష కవచి కపర్తి కైలాసపతి నీలలోహిత గరళకంఠ శంభో మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమ శంకరా పురహరా పాపభయంకరా భక్త శుభంకరా శంభో అంటూ పరమేశ్వరుణ్ణి అమందానంద కందళిత హృదయారవిందులై స్తోత్రం చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా, ఏం స్వామి,

మృకండా, నీ యోగంలో నీవు తప్పక సంతానవంతుడో అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే అన్నాడు శంకరుడు. ఏం స్వామి అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీరనీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన వలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాసి వారాసి అయినటువంటి ఆ పిల్లవాణ్ణే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది, తల్లి జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా తల్లి?

అంబా జగదంబా సకలకళానీరదా, పరమేశ్వర వాంఛానుసారిణి శివ మనోనుకూలిని శూలిని కపాలిని మృడాని భవాని, ఘన దారిద్ర్యమునుభవింపవచ్చు గాని పుత్రశోక మలవి కాదనుమా అనుమా, నాధునితో ననుమా. తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఎటువంటి మహాదుఖాన్నైనా అనుభవించవచ్చు గాని కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా? లోకాల కన్న తల్లి, నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహదేవపత్నికి సమర్పించింది మృకండపత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి ఆమెను ఓదారుస్తూ

తన్మే మన శివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనసులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయం.

దాయకం సుమా, మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి, మీ సర్వాన్ని నా భర్త ధరిస్తాడు చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో నాలుక వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాహ అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గాని జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలుబంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట

విశిష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి కశ్యప భరద్వాజ వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకనే సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

0: భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సప్తర్షి బృందం మురుకండుడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్ళి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపచేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టున మేయదు కదా. ఆ మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదా పసివాడికి, చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండుడు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరలు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారం

ఆరానికి పరవశించినటువంటి మహానుభావులు. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో, ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశమేమి అంటే, కథాంతమున కథకుడు బ్రహ్మనిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మనిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మనిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఎప్పుడైతే శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శత సంవత్సరం దీర్ఘమాయుః అని ఆశీర్వచనం చేశారో, విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా, మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండుడు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకంత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాణ్ణి చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాణ్ణి వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాణ్ణా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండుడు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరేరేరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం, ఇది ఎలా సంభవమవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే, ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండా. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్ళమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండుడు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనమవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పసి పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి 3 భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు

స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ పౌండరేక అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నవమితే చరణు సరసి.

బ్రహ్మానందానుభూతిని పొందిన వారే ధన్యులు అన్నారు. అందుకే మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో. వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్యదర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమత దర్శించినటువంటి సప్తఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానసుకుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప, మీరిప్పుడు నవ్వ కారణమదే మన వారలలోన వశిష్ఠుడు ఓ ఎప్ప 16 వత్సరములాయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకింతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి. మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకింత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు, శ్రమ విభజన చేశాడు. సప్తఋషులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడి గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకుని సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అలా మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామం అనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయన జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటనుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాణ్ణి తీసుకుని అఖండ గోదావరీ తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు విడలిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరీ తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరీ జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగపూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ నిఖిల్

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీషునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడు ఆ పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా? అందుకనే తల్లిదండ్రులను, తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఇండ్లవాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైనను కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించింది.

లేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంస నేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు, సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదు ఆయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్ళవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పశివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితిని పొందుతూ పిల్లవాడు గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపంగ సంసారధ్వంత పదంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థస్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచరమేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాహినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీహి ధిన్నటీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నత బృంద భయదాన పాలతల విన్యస్తోన రూన సంతత సామాగమ గానయోగి జన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన శశ్వల

0: అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకుని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలువార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి. యమధర్మరాజుని బ్రతికించండి అని వేడుకున్నాడు ఆ పశువాడు. యముణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు. బ్రతికినటువంటి యమధర్మరాజు మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని దూరం చేద్దామనుకున్నాడు మహాదేవుడు. యమునికి కలిగిన అనుమానం కాదు, 16 ఏళ్ళు తానే ఇచ్చి తానే అడ్డుపడతాడా అనేటువంటి అనుమానం లోకంలో మరెవరికీ కలగకుండా అక్కడ చక్కటి సత్య నిరూపణం చేశాడు. మార్కండేయుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 వత్సరముల ఆయుర్దాయం ఏమి అంటే షోడశీకళతో ప్రకాశించేటువంటి చంద్రుడి యొక్క దివ్య ఆయుర్దానాన్ని ప్రదానం చేశాడు. అందుకనే మార్కండేయుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 16 ఏళ్లవాడే. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరి పరదేవత శిరస్సును ధరించి ఉంటుంది కాబట్టి ఆమె శిరస్సున ధరింపబడినటువంటి 16 కళల చంద్ర ఆయుర్దానాన్ని మార్కండేయుడికి ప్రదానం చేశాడు. యముడికి సంశయఛేదనం కలిగింది. సర్వులు పరమేశ్వరుణ్ణి ఇలా మంగళం పడుతున్నారు.
1: భక్త మార్కండేయ హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం ఇది మన చట్టం శీర్షికలో భాగంగా 9 ఇయర్స్ ఆఫ్ జీఎస్టీ హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్తి కుప్పిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల కంటి స్వరూప్ గారి గాత్రం.

10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 0402324085 మరొక నెంబర్ 0402324085 ఈ నెంబర్లో కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. పదకొండు గంటల 3 నిమిషాలకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వంకాయల సుష్మ కిరణ్మయ్య గారి గాత్రం, వయలిన్ సహకారం శ్రీ పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె నందకుమార్ గారి సితార్వాద్యం, తబలా సహకారం శ్రీ శ్రీకాంత్ పట్లవాండే, రాగ్ ఆహిర్ భైరవ్. 12:10 యోవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం, 2:30 నిశిగంత్ మరాతి కార్యక్రమం,

ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ సంతానం ఒగ్గు కథలా వినిపిస్తారు. రెండవ భాగం శ్రీ కచ్చు అంజయ్య వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చిరుధాన్యాల ఆరోగ్య ప్రదాతలు వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస కొరత గురించి రాజేంద్రనగర్ పశుగ్రాస కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. ఇక 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చా విషయ, 10:00 శాస్త్రీయ సంగీత కచేరి రాగం తానం పల్లవి కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గార్ల యుగల గీతం. ఇక 10:45 మధుర గీతాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:15 కావస్తుంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.